ఉత్తిష్ట మంగళం గురు మాతడ కమల జగదాంబ జగదాంబ వక్షో విహారిణి.

ಪದ್ಮೇಶ್ರಿಯಂಗುಬಲಯಸ್ಯ ನಿಜಾಂಗ

లక్ష్మీ వివాసం జగన్ సంసారాగర సముత్త

ಅಧಿಕಾರ

రజనీకరచారుభవం రజనీకరరాజతమోహీరమహదీయమహంగురామయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వజనం చ సుఖాయ మమో.

స్వామి సుశీల సులభాశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవేంకటేశ్రీవ

ఆరోగ్య సంక్రమణ శ్రీవేంకటేశ చరణం ప్రపంచ.

నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు మహ్యం. శ్రీ షట్క్రియా ఘటికయా స్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు.

FM 90.4. ఇక్కడ పట్టాభిషేకమైనటువంటి సీతారామచంద్రమూర్తి దివ్యమైనటువంటి మంగళప్రదమైన మూర్తి ఒక్కటి ఉంటే ఎంత బాగుండేదో అని దిగులు మీకు కలిగిందనుకోండి, ఆ దిగులు మీరు పొందితే మీరు ఉత్తముడు, ఈ దిగులు పొందలేకపోయిన వాడు దౌర్భాగ్యుడు కదూ. ఎంత ఎవడక్కా వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి కడితే సీతారాముల ఫోటో లేని ఇల్లును, వాళ్ళ నాన్నగారి ఇల్లు ఫోటో లేని ఇల్లు, వాళ్ళ అమ్మగారి ఫోటో లేని ఇల్లు ఇల్లా, ఇంకో మాట మీరు వెళ్ళకూడదు కదూ. ఎవడకు కావాలో అంతే, ఇది దిగులు. ఇక్కడ సీతమ్మ ఉంది, ఫేసింగ్ ది ఛాలెంజ్ అంటారు చూసారా. ఇటువంటి నీచుల మధ్యలో ఉండిపోయిన నా తల్లిని అన్వేషించి పట్టుకుని తీసుకెళ్ళిపోయిన రాముడితో కలిపేయాలి. ఇక్కడ నా తల్లిని ఉంచకూడదు, ఇది నేను సాధించాలి కాబట్టి నేను తొందరగా బయలుదేరాలి. ఇది ఆయన ఉత్సాహం. బాహ్య సౌందర్యాన్ని తిరస్కరించగలగడం, అంతఃసౌందర్యం పట్ల ఆభిముఖ్యం కలగడం, ఇది సాధకుడి యొక్క ఐశ్వర్యం. ఇది ఆవిష్కరించడం సుందరకాండ. ఏవి సుందరకాండ అండి, అద్భుతం కాదు. కాబట్టి చంద్రోపి సాచవ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితానేన వితత్యలోకం బుద్ధిష్టతేనైక సహస్రరశ్మిహి. అప్పుడుట చంద్రభగవానుడు పూర్ణంగా ప్రకాశిస్తున్నట్ట, శుద్ధత్రయోదశి కదండి, బాగా పూర్ణమైనటువంటి కాంతులతో ఉన్నాడు ఆయన. సాచివ్యం చేయడానికి వచ్చాడా అన్నట్టుగా ఉన్నట్ట. అంటే నేను మీతో అన్నానుగా, ఎవరున్నారు హనుమకి? ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు. ఆ చంద్రుడు భగవానుడు, భూరంభంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం ఎస్యైవ మూర్త్యస్తకం అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తులుగా ఉండేవాడు పరమశివుడు. ఆ చంద్రుడు ఈశ్వరుడే, పరమశివుడే. ఇప్పుడు భగవంతుడే సాయంగా ఉన్నాడు, భక్తుడు ఒక్కడే ఉండిపోవడం ఎప్పుడు ఉండదు. భక్తుడికి ఎప్పుడూ పక్కన పరమేశ్వరుడు ఉంటాడు. ఆయన ఒక్కడే ఉన్నారండి అని ఎప్పుడు అనకూడదు. ఆయనతో పాటు ఎవరున్నారో ఆయన తెలిసి నీకు తెలియదు, ఆయన ఒక్కడే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు అంతే. కాబట్టి ఆయనతో ఆయనకి సాచివ్యం చేయడానికి, అంటే ఈ చీకట్లో వెతుకుతున్నటువంటి హనుమకి ఏది ఏ వస్తువో స్పష్టంగా తెలియచేయడానికి, రావణుడు నిగ్రహించలేని రీతిలో చంద్రుడు ఆకాశంలో ప్రకాశించి వెన్నెలలు కురిపించి సాయం చేస్తున్నాడు. శంఖ ప్రభం క్షీర మృణాల వర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం సహరి హరిప్రవీర పోప్లూయమానం సరసీవ హంసం. ఏమి విశేషణాలు వేస్తారో మహర్షి. తెల్లటి పాలు ఎలా ఉంటాయో, తెల్లటి పాలు ఏమిటి, పాలలా తెల్లగా. తెల్లటి పాలు అనకూడదు, నల్లటి పాలు కూడా ఉంటాయండి. పాలలా తెల్లగా తామర తూడులా పైకి వచ్చి ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్రబింబం నీటిలో ఈదుతున్నటువంటి హంసలా ఉన్నట్ట. ఎందుకని మీరు చూడండి, చంద్రుడు కదులుతున్నట్టుండదు. మీరు అలా చంద్రబింబం వంక చూస్తున్నారు అనుకోండి, అలా మేఘాలు అవి వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఆయన ఏదో నీటి మీద తేలుతూ ఈదుతున్నవాడు ఎలా ఉంటాడో, ఆకాశంలో మేఘమండలంలో వెడుతున్న చంద్రుడు అలా ఉంటాడు. అది ఇక్కడ అనుభవించిన వాడి నోటి వెంట వచ్చేటటువంటి కవిత్వం. మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటే మాటలండి. కాబట్టి పోప్లూయమానం సరసీవ హంసం, ఆయన మనోహరమైనటువంటి రీతిలో సరస్సులో ఈదుతున్నటువంటి తెల్లటి హంస ఎలా ఉంటుందో అలా ఉంది ఆ చంద్రబింబం. ఆ చంద్రుని యొక్క విన్నెలలే హనుమకి ఉపశాంతి కారకం. చల్లబడుతోంది అని గుర్తు. కథ చల్లబడుతోందంటే సీతమ్మకి మంగళం, రాముడికి మంగళం. భగవద్భక్తుడైన వాడికి భగవంతుడు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడైనా లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఆసాధ్య సహసా హృష్ట ప్రాకారమభిపేదివాన్ విస్మయా విష్ట హృదయ పురీ మాలోక్య సర్వత వజ్రస్ఫటిక ముక్తాభి మణికుట్టిమ భూషితై తప్పహాటక నిర్యూహై రాజతామల పాండురై. ఆయన ఆ ప్రాకారం మించి లంకాపట్టణంలోకి చూశారు. చూస్తే ఎక్కడ చూసినా కూడా విస్మయాన్ని కలిగించేటటువంటి రీతిలో ఉన్నాయి ఆ వీధులన్నీ కూడా. జంబూనదమయీ ద్వారై, ద్వారములంటే తలుపులు. తలుపు అన్న తర్వాత

ఎక్కడ అక్కడ ఓ కొయ్యి తలుపు కనపడాలి కదండి దిక్కుమాలండి. తలుపున్న తర్వాత బుద్ధిగా అసలు ఒక్కటి కొయ్యి తలుపు లేకపోతే. ఆయన అన్నారు ద్వారములన్నీ బంగారమే, ఒక్క ఇల్లు తెల్ల రేషన్ కార్డు ఇవ్వవలసిన ఇల్లు అక్కడ లేదు, అంటే అన్నీ బంగారు తలుపులే. అంత గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి నగరం, ఇందులో బాహ్యంలో ఆంతరంలో అంత దరిద్ర నగరం. ఎందుకని అన్నీ తప్పు పనులు అదే కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. వజ్రస్ఫటిక ముక్తాభి మణికుట్టిమ భూషితై తప్త హాటక నిర్యూహై రాజతామల పాండురై. వజ్రములు స్ఫటికములు ముత్యములు మణులు మొదలైనటువంటివి గచ్చులో కూడా నేల మీద స్తంభాలలో గోడలలో పొదిగారు. దక్షారామంలో చీకటి కోణం అనొకటి ఉంటుంది, మీరు దర్శనం చేస్తున్నప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మూలభాగం దగ్గర చీకటి కోణం అని ఉంటుంది. అది ఒకప్పుడు లైట్లు ఉండే ఒక గోడలకి వజ్రాలు వైఢూర్యాలు మణులు పొదిగారు. అది వెడుతున్నప్పుడు చీకట్లో మణులు ప్రకాశిస్తుంటే మణుల కాంతిలో ప్రదక్షిణం చేసేవారు. సరే, ఆ తర్వాత ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారు, గుణపాలు పెట్టుకొట్టి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే అది నిజంగా చీకటి కోణంగానే మిగిలింది ఇప్పుడు. కాబట్టి అక్కడట గోడలు స్తంభాలు నేల అన్నీ కూడా ఈ వజ్ర వైఢూర్య స్ఫటిక ఇంద్రనీల మణులు తాపడం చేయబడి ఉన్నాయిట. ఇది ఎంత గమ్మత్తుగానో ఉంది ఆ శిల్పకళా వైభవం. అది ఏం సామాన్యంగా ఉంటుంది అని మీరు ఊహించవద్దు. ఎందుకంటే ఆ లంకాపట్టణం నాటికి అలా ఉండడం కాదండి, ఇప్పటికీ ఏమిటి అసలు భారతదేశాన్ని మించినటువంటి విజ్ఞాన గని మీకు ఇంకొకటి కనపడదు. లేపాక్షి దేవాలయం యొక్క పైకప్పంతా కూడా హ్యాంగింగ్ పిల్లర్ మీద నిలబడింది, అంటే ఆ స్తంభం నేల మీద ఆనదు. మీరు కాగితాన్ని స్తంభం కింద నుంచి తీస్తే ఆ స్తంభం కింద నుంచి కాగితం వెళ్ళిపోతుంది ఇటు నుంచి అటు, కాబట్టి అది వేలాడుతుంటుంది. ఆ స్తంభం వేలాడుతున్న ఒక్క స్తంభం మీద మొత్తం కప్పంతా నిలబడింది దేవాలయం కప్పు. దాన్ని ఒప్పుకోలేదు బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఇది అబద్ధం, అలా స్తంభం మీద పైకప్పు నిలబడదు, భూమి మీద స్తంభం లేనప్పుడు ఆ స్తంభం మీద పైకప్పు ఉండదు, సివిల్ ఇంజనీరింగ్ విల్ నాట్ అగ్రీ విత్ దిస్ అన్నారు. అని ఆ స్తంభాన్ని కొడతామన్నారు. కొడతామంటే స్థానికులు భక్తి వాళ్ళు అంగీకరించలేదు. కొద్దిగా కదిపి చూస్తాం పోనీ అని చెప్పి, ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయండి లేపాక్షిలో, ఆయన పేరుతో సహా ఉంది ఆ కదిపిన ఆయన పేరుతో సహా. వచ్చి ఆ స్తంభాన్ని గుణపాలు పెట్టి కొద్దిగా పక్క కొట్టారు. ఇక్కడున్న స్తంభం ఇలా కదిలిందో అంగుళం, పై కప్పంతా కిందకి దిగింది. అలా ఎలా నిర్మాణం చేశారన్నది అంత గొప్ప దేశమని ఇవాళ మనందరం ఆదర్శంగా తీసుకునేటటువంటి బ్రిటన్కి ఆనాడు తెలియదు. అది ఈ దేశపు సామర్థ్యం. మన దరిద్రం ఏమిటంటే మన దేశానికి ఏమీ తెలియదు అనుకుని వ్యాలంటైన్స్ డే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగజారిపోవడం. కాబట్టి ఆయన అంటారు అటువంటి గొప్ప గొప్ప మేడలు అటువంటి గోడలు క్రౌంచ బర్హీణ సంఘస్థై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వత ప్రతినాదితాం. కేవలం బాహ్యంలో చైతన్యం లేనటువంటి మణులు ఆ ప్రకాశమే కాదుట, అక్కడ ఏ ఇంటి ముందు చూసినా కొలనులు, ఏ ఇంటి ముందు చూసినా రాజహంసలు, ఏ ఇంటి ముందు చూసినా నెమళ్ళు, నెమళ్ళ క్రాంకణాలు, పురివిప్పి ఆడుకుంటున్నటువంటి నెమళ్ళు, హంసలు, వాటి కులుకులతో కూడినటువంటి నడకలు, వాటితో ఎంత అందంగా ఉందోట. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉజ్జతాయుధారిభి. ఇటువంటి లంకాపట్టణాన్ని ఎవరు జయించగలరు, ఎవరు దీంట్లోకి ప్రవేశిస్తారు? కుముదాంగదయోర్వాపి సుషీణస్య మహాకపేహే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్విజయోరపి వివస్వతస్తనూజస్య హరీశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్ సమీక్షతు మహాబాహో రఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిహి. ఆయన అంటారు ఈ లంకాపట్టణంలోకి రాగలిగిన వాళ్ళు మా వానరులు ఇంకా ఉన్నారు, కుముదుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, సుషీణుడు వస్తాడు, మా రాజైనటువంటి సుగ్రీవుడు వస్తాడు, మైందుడు వస్తాడు, దివిదుడు వస్తాడు, అలాగే కుశపర్వణుడు వస్తాడు. ఇటువంటి శక్తి కలిగిన వానరులు అందరూ వస్తారు. దానితో పాటుగా ఈ పట్టణం ఎంత గొప్పదైనా మా రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి యొక్క బాణముల ధాటికి ఈ లంక నిలబడలేదు. ఇందాక ఏ

స్వామి లంకా పట్టణానికి రాముడు వచ్చి ఏం చేస్తాడన్నారో ఆయనే మాట వినేవాడు లేడు కాబట్టి రామబాణములకు నశిస్తుందని కూడా చెప్తున్నారు. ఆయన హృదయం అది. కాబట్టి సాతం హరివరం దృష్ట్వా లంకాం రావణపాలిత స్వయమే ఉత్థిత తత్ర వికృతానన దర్శన. వికృతమైనటువంటి ముఖంతో ఆ లంక యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లంకయే కనపడింది. లంక అధిష్టాన దైవం ఉంది, ఆ లంకకంతటికి అధిష్టాన దైవం. ఆవిడ తెలుగులో లంకిణి అంటుంటారు, సంస్కృతంలో లంకే. లంకయే అధిష్టాన దైవతంగా లంకని కాపు కాస్తూ ఉంటుంది. ఆవిడ కనపడింది, ఇప్పటికీ అలా ఉంటుంది. ఎందుకని అంటే కాశీపట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో, మనం చూడలేం కూడా. ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని. కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం. లలితా సహస్రంలో చెప్తారే దండనాయకి, ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు లలితాదేవికి, ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది. రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది, తెల్లవారుతుండగా లోపలికి వెళుతుంది. లోపలికి వెళుతుండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే పైనుంచి ఒకసారి లోపలికి చూసి వెళ్ళిపోతారు. అంతే, మీరు చూసి ఉంటారనుకుంటాను, చాలామంది మీరు చూశారండి వారాహి. కాబట్టి వారాహి దేవాలయం కాశీపట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఇన్నాటి ఎప్పుడైనా కాశీ పెడితే చూడండి, చూసిన వాళ్ళు చూడని వాళ్ళైతే. ఇప్పుడు ఆయన ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ లంక ఈయన అడిగింది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరించితే నశక్యం కల్వ్యం లంకా ప్రవేష్టం వనరత్వయ రక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. ఓ వానరా, ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? ఎందుకు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడో అడవిలో తిరిగేటటువంటి వారికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే మాట యందు పౌరుష్యం. కొంతమంది చూడండి అభిజాత్యం, అసలు ఎవరో తెలియకుండా మాట్లాడడమే అంత గర్వంగా అంత అతిశయంగా ఉంటుంది. అలా మాట్లాడింది ఆవిడ. నశక్యం కల్వ్యం లంకా ప్రవేష్టం వనరత్వయ, నువ్వు ఈ లంకలోకి వెళ్ళలేవు, నేను కాపు కాస్తున్నాను. నేను కాపు కాస్తుండగా నన్ను ఓడించి తప్ప ఇందులోకి వెళ్ళరు. అంటే ఆయన అన్నారు, కాత్వం విరూపనయనాపురద్వారే వతిష్టసి కిమర్థం చాపి మాం వృద్ధా నిర్భుత్సయసి దారుణ. ద్వారం దగ్గరే కనబడ్డావా? వికృతమైన నయనములున్నదానా? ఇంత వికారంగా ఉన్నావు ఎవరు నువ్వు? ఎందుకున్నావు ఇక్కడ?

ఆవిడంది చాలా కోపంతో, అహం రక్షత రాజస్య రావణస్య మహత్మన ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. ఇది శరీర భ్రాంతి, ఇదే నేను అనుకున్నటువంటి వాడికి మీరు ఎవడి సంతోషం వాడిది కదండి. అందుకే అలా అంటారు, కానీ దీక్షలో ఉండి గడ్డం పెరిగిపోయినా అద్దం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఇలా చూసుకుని ఇలా చూసుకుని అద్దం అందానికి మురిసిపోతుంటాడు. ఏంటి దిక్కుమాలిన గడ్డం, ఎరువేయాలా ఏంటి, దీక్షలో ఉంది గడ్డం పెరిగిందని ఊరుకోవచ్చు కదా, దాన్ని అంతా చూసుకుని మురిసిపోవడం ఎందుకు. అద్దం దొరికిన నాడు తెలుస్తుంది వాడి మీద వాడికి ఎంత సంతోషం ఉందో. అద్దం లేకుండా అది ఉందండి పెద్దవాడిని అయిపోతున్నానంటాడు. అద్దం ఇవ్వండి, నేను చూస్తుంటాను. 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సూర్యోదయం అయిపోయిన తర్వాత కూడా ఓ అద్దం పెట్టుకుని సూర్యాభిముఖంగా ఇక ఇలా మొదలు పెట్టాడంటే చర్మం ఊడిపోతుందేమో. రేపు పొద్దుడికి వచ్చే గడ్డానికి అంత అల్లరెందుకండి, ఎంత ప్రయాస పడిపోతూ ఉంటారో. అద్దం దొరికితే తెలుస్తుంది నీ దేహాభిమానం ఎంతటితో. దేహాభిమానం అంత గొప్పది. ఏమైనా అనండి కానీ 70 ఏళ్ళు వచ్చాయి కదండి మీకు అన్నారు. 70 పెద్ద వయసు ఏమిటండి అంటాడు. తను 30లో ఉన్నప్పుడు అన్నేళ్ళు వచ్చాయి సరిగా ఉండదండి అంటాడు. ఎప్పుడు తాను ఏ వయసులో ఉంటే అప్పుడు తను పెద్ద కాదంటాడు. పెద్దరికం అందం అండి, అవును నేను పెద్దవాడిని అవుతున్నానండి అని అనడే దిక్కుమాలిన కావాలి. ఒక్క నాటికండి ఒక్కొక్కరిని తాతగారంటే కోపం వస్తుంది. తాతగారండి అన్నారనుకోండి, అప్పుడే తాత ఏంటమ్మా అంకులు అనండి అంటారు. అంకులు అంటే వాడు పినతండ్రో తెలియదు, మేనమావో తెలియదు, పెద్దతండ్రో తెలియదు, ఏమిటో తెలియదు. ఓ అయోమయ అవస్థలో పిలవబడితే అంకులు అంటే దరిద్రం వెళ్ళిపోతుంది. అంకులు అంటే సరిపోయాయి. ఆవిడ అత్తో తెలియదు, పిన్నో తెలియదు, పెద్దమ్మో తెలియదు, తెలియదు ఆంటీ అంటే సరిపోతుంది. అత్తయ్య గారు ఉందనుకోండి తెలుస్తుంది, ఓహో ఈయన భార్య గారి తల్లిగారు అనమాట, ఆవిడ మాతృపంచకంలో ఒకరు, ఆవిడ తల్లితో సమానం ఆవిడని. అత్తయ్య ఆంటీ, ఆంటీ అంటే ఏమిటి ఆంటీ, ఆవిడెవరు, నీ పిన్నా, నీ పెదతల్లా, నీ మేనత్త, నీ అత్త ఎవరు, మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తే కానీ తెలియదు. అదో యోమయ అవస్థ. కాబట్టి దేహాభిమానం అంటే అంత విచిత్రంగా ఉంటుంది, అంత పొగరగా ఉంటుంది. ఏమో మీరంత బాగుండరు అన్నారు అనుకోండి, అంతకన్నా గొడవ తెచ్చుకోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. ఏంటంటే అలా ఉంటారు మీరు, ఏం బాగుండరు సుమా, మిమ్మల్ని చూస్తే కొంచెం అదోలా అనిపిస్తుంది, ఏమిటి అలా ఉంటారు మీరు అన్న అనుకోండి. ఎంత మాట అన్నారు అనుకుంటున్నావు దుర్మార్గుడు, వారికి ఏం వాడేం బాగున్నాడట అంటాడు. పోన్లేద్దరు బాగుండకపోతే 10 మంది నన్ను చూడరు, శరీరం మీద భ్రాంతి ఉండదు, గొడవ వదిలిపోయింది కదా, అది నాకు ఈశ్వరుడు ఇచ్చిన అదృష్టం కదా అంటాడని మీరు అనుకుంటున్నారేంటి, ఒక్క నాటికి అంటారు. కాబట్టి ఎవడికి వాడే అందం, ఎవడందం వాడిది. ఎవడికి వాడు అందంగా కనపడకపోతే లోకం ఉండదులేండి, అదొకటి ఉంది. ఎవడికి వాడు అందంగా కనపడకపోయినా, ఎవడి భార్య వాడికి అందంగా కనపడకపోయినా చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అలా కనపడమే చాలా మంచిది. అందుకని ఎవడి భార్యని వాడు చాలా పొంగిపోతున్నాడు అనుకోని మీరేమనకూడదు, ఎంకరేజ్ చేయాలి. ఆ మంచిదండి అనాలంతే. కానీ మీరు కూడా అదే ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది మనసులో ఉంచుకొని. కాబట్టి హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం అహం రక్షత రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణుని పనుపున రావణ పాలితయైన లంక, రావణుని చేత రక్షింపబడుతున్న లంకాపట్టణము యొక్క అధిష్టాన దేవతని. నన్ను గెలిచి కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు అంటే ఆయన అన్నారు, అమ్మా అంతంత మాటలు ఎందుకమ్మా, గెలవడం ఎందుకు, లోపల వెళ్ళడం ఎందుకు, ఇంత కోతి పిల్లని. నా కోరిక ఏమిటో తెలుసా, ద్రక్ష్యామి నగరీం లంకాం సట్ట ప్రాకార తోరణం ఇత్యర్థమే సంప్రాప్త పరం కౌతూహలం హిమే. బే అమ్మ నాకు అంతంత అల్లరి ఎందుకమ్మా, ఇంత ఉన్నాను, ఆ యుద్ధాలు మంత్రాధిష్టాన దేవతలు లంక ఇవన్నీ నాకెందుకు, కోతిని కదా ఆ వనం అలా చూస్తే సంతోషంగా. ఓసారి అలా దూకుతాను, ఆ 4 చెట్లు చూస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను, వెళ్ళనమ్మా అన్నా. సరే వెళ్ళిరా కోతి పిల్లవి అంటే ఇంకోలా ఉండను. ఆవిడికి చాలా కోపం వచ్చింది, వచ్చి మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం నశక్యమధ్యతే దృష్టం పురీయం వరరాథమా. ఇన్ని మాట ఎందుకండి అంత అల్లరి అంటే ఒక్కొక్కళ్ళ పొగరు అలా ఉంటుంది. ఎంత అల్లరు, అసలు ఇంక వాడి గురించి వాడు స్తోత్రం చేసుకుంటూ ఎదుటివాడు పురుగన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇన్ని మాటలు వేసేసిందో చూడండి, దుర్బుద్ధే ఓ దుర్బుద్ధి ఉన్నవాడా, ఏమిటి ఇంత కోతి పిల్ల కింద ఉన్నారు ఆయన, అన్ని అన్ని మాటలు అవసరమా. దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం, రాక్షసేశ్వరుడు ఆయన, ఆయన చేత పాలింపబడుతోంది లంక. నిశక్య నశక్య మధ్యతే దృష్టం, నీ శక్తే లోపలికెళ్ళి చూడడం. పురీయం వానరాధమా, వానరాధమా నువ్వు లోపలికెడతావా. తతస్సకపిశార్దూల తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అమ్మా నేను నాకేమక్కర్లేదమ్మా, ఒక్కసారి ఇలా వెళ్ళి లంక చూసి వెనక్కి వెళ్ళిపోతానమ్మా.

అంతకన్నా నాకు ఇవన్నీ ఎందుకు తల్లి? రాక్షసేశ్వరుడో ఇంకోలరో ఇంకోలరో నువ్వు అధిష్టాన దేవతవో, పోన్లే అమ్మా నేను నీతో యుద్ధమని ఎందుకు అలా వెళ్ళి ఒకసారి చూసి వెళ్ళిపోతాను, వెళ్ళొచ్చా అని అడిగారు ఆయన. అంటే ఆవిడ ఇప్పుడు జవాబు చెప్పలేదు. కోపం యొక్క తీవ్రస్థితి ఎలా ఉంటుందంటే, తథకృత్వా మహానాదం సావైలంకాభయావహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి కోపంతో అరిచేయి ఎత్తి ఆయన ఒక్క దెబ్బ కొట్టింది. ఒకటి బుద్ధి ఉందా లేదా లోపల కడతానంటావు, చచ్చూరుకుంటావు కొట్టానంటే అంతే. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఒక సింహనాదం చేశారు. కానీ బుద్ధిమతాంబరిష్టం కదండి, గట్టిగా కొడితే చచ్చిపోతుంది ఆడదనుకున్నారు. కాబట్టి కుడి చేత్తో కొడితే బలం ఎక్కువగా ఉంటుంది అని ఎడం చేత్తో చిన్న దెబ్బ కొడతానన్నారు. అని తతస్సంవర్తయామాసా వామహస్తస్య సోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. హనుమ ఎడం చెయ్యి అయినా సరే తిరిగి అరిచేత్తో కొట్టారనుకోండి, పేస్ట్ ఉంటుంది నేల మీద. యుద్ధకాండలో మీరు చూద్దరు ఇంకే ఉండదు, ఆ కిందంతా ముద్ద అంటుకుంటుంది, అలా చచ్చిపోతుందేమో ఆడది, ఎందుకు వచ్చిన గొడవని. ముష్టినాభిజగానైనాం ఇలా ముడిచారట, ముడిచి ఇలా ఓ గుద్దు గుద్దారు. ఆ చిన్న గుద్దుకే తథకృత్వా మహానాదం సావైలంకా భయావహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్కసారి స్త్రీ చేతి మన్యమానేనా నాతి క్రోధ స్వయం కృత సాతు తేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి. ఒక్క చిన్న గుద్దిలా గుద్దేటప్పటికీ కళ్ళు తిరుగుడు పడిపోయి నేల మీద పడిపోయి కాళ్ళు చేతులు జాపుకుని కింద పడిపోయి. మీరు బాగా గుర్తించండి, గబుక్కుని ఏమని ఇస్తారంటే లంకిణి హనుమ చేతిలో చచ్చిపోయింది అంటారు. అలా చచ్చిపోవడం ఉండదు, మంత్రాధిష్టాన దేవతలు వశమవుతారు తప్ప అలా చచ్చిపోరు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కింద పడిపోయింది. కింద పడిపోయి వెంటనే ఆవిడ ఓ మాట అంది హనుమతోటి, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరి సప్తమ. ఓ మహాబాహో, గొప్ప బాహువులున్నవాడా, నన్ను రక్షించు. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాహ హంతు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ. స్వయంభువా పురా దత్తం వరదానం యథామమ యదా త్వాం వనర కశ్చిత్ విక్రమాద్ దశమానయేత్. ఒకనొకప్పుడు నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు, నీవు ఈ రావణ పాలిత అయిన లంకని ఎంతకాలం కాపాడవలసి ఉంటుందో తెలుసా? ఒకనొకనాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు వచ్చి ఏనాడు నిన్ను ఓడిస్తాడో ఆనాడు లంక రాక్షసులు కూడా నాశనమైపోతున్నారని గుర్తు. ఆనాడు లంక నశించిపోవడం ప్రారంభమైపోయిందని గుర్తు. అప్పటికే వరకే లంకా వైభవం. కాబట్టి నువ్వు వచ్చావు, నన్ను ఓడించావు, కాబట్టి లంక నశించిపోతోందని గుర్తు. ఆవిడ వెనక్కి వెళ్ళింది, ఈయన ఎందుకు వచ్చి ఉండుండాలి? అందరూ నవ్వుతుంటే లంకలో ఎవరిని తీసుకొచ్చాక ఎవరి ఏడుపు వినపడుతోంది? ఏ తల్లిని రావణుడు వశం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆవిడంది, తత్ప్రవిశ్య హరిశ్రేష్టాం పురీం రావణ పాలితాం విధత్స సర్వకార్యాణి యాని హానీహ వాంఛసి. నువ్వు లోపలికి వెళ్ళి యథేచ్ఛగా ఈ సుందర నగరంలో జానకిని నువ్వు అన్వేషించి తెలుసుకో. అంటే ఆవిడికి అర్థమైపోయింది, ఎప్పుడైతే ఓడింపబడిందో మంత్రాధిష్టాన దేవత లంక అధిష్టాన దేవత కనుక జానకి జాడ కనిపెట్టడానికి వచ్చినవాడు లోపలికి వెళ్ళి జాడ కనిపెడతాడు, జాడ కనిపెట్టాక రాముడు వస్తాడు, రాముడు వచ్చాక లంక నశిస్తుంది. ఇప్పుడు ఆవిడికి తెలిసింది కాబట్టి వెళ్ళిపో, లోపలికి వెళ్ళి జానకి జాడ కనిపెట్టు అంది. అంటే ఆయన లోపలికి ఎలా వెళ్ళారో తెలుసా అండి, సన్నిధ్యత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమ అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపులువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర చక్రేతపాదం సంవ్యంచ శత్రూణాం శతమూర్ధని ప్రవిష్ట సత్వ సంపన్నో నిశాయాం మరుతత్మజ. ఆవిడ రాజద్వారం తెరిచి లోపలికి వెళ్ళిపో అని. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళలేదు. ఎందుచేత అంటే రాజద్వారే రాజగృహే అని ఆశీర్వచనం. రాజద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే మిత్రుడని గుర్తు, మళ్ళీ మళ్ళీ వస్తాడు అని గుర్తు. పెరటి ద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే శత్రు అని గుర్తు. అది కూడా ద్వారంలోంచి లోపలికి రాకుండా దూకి వచ్చాడు. దూకి వచ్చాడు అంటే ఆ పట్టణానికి ఎవరు యజమానియో ఆయన నాశనాన్ని కోరుకున్నాడు అని గుర్తు. దొంగలు దూకొస్తుంటారు, అందుకే ఉన్న వెతుకుపోయి పాడు చేయడానికి వస్తారు కాబట్టి. ఆ దూకేటప్పుడు కూడా కుడికాలు ముందు పెడితే గృహప్రవేశం మంగళాన్ని నాశించినట్టు. ఏదో పెళ్లికి వెళ్ళడం ప్రయాణానికి వెళ్ళడం కుడికాలు ముందు పెడతారు, ఎడంకాలు ముందెట్టారు అంటే సర్వనాశనం అయిపోయిందని గుర్తు. అందుకే

పెళ్లిలో ఎంత చక్కగా ప్రశాంతంగానైనా కూర్చోవచ్చు, కానీ కోడలు వచ్చేటప్పుడు అత్తగారు చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలంటే మొట్టమొదట కాలు లోపల పెట్టేటప్పుడే జాగ్రత్త పడాలి. అందుకే కాసేపు ఆపేస్తారు అక్కడ. ఆవిడికి కుడి ఎడమా తెలుసో తెలీదో, ఆవిడికి తెలియదు రైట్ లెఫ్టే తెలిస్తే ఇంగ్లీష్ మీడియంలో లే రైట్ అనవలసింది అత్తయ్య గారు అని వెనకాలెట్టేస్తే లేనిపోని ఇబ్బంది కదా. పైగా మీ రైట్ నా రైట్ అనుకున్నానని ఎదురుకుంటే అత్తగారు ఉంటే ఈవిడ లెఫ్ట్ పెట్టింది అనుకోండి, అప్పుడు అక్కడే ఆవిడ రైట్ ఈవిడికి లెఫ్ట్ అయింది అనుకోండి, ఇంకా అత్తకి కోడలకి పడిచచ్చేదే ఉంటుంది లోకంలో. కాబట్టి అలా ఉండకూడదు అంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి అమ్మా ఇది నీ కుడి కాలు అని చెప్పుకోవలసి ఉంటుంది. అలా చెప్పుకుని ఇంట్లో ఎందుకు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో వృద్ధి అంతా తర్వాత ఆవిడేగా కోడల వల్లేగా వృద్ధి అంతాను, వంశం వృద్ధి కానీ ఐశ్వర్య వృద్ధి కానీ ఆవిడ వల్లే. నేను చెప్పేది నా కోడల విషయంలోనైనా అంతేనుసండి, పురాణం చెప్పి నేను ఎక్కడ కూర్చుంటే మా కోడలు గృహప్రవేశం చేస్తే కుదరదు. నా కోడలు వచ్చేటప్పుడు నేను కూడా బహుజాగ్రత్తగా ఆమె పాదమ వంక చూసి తల్లి అది నీ కుడికాలమ్మా అది గడప దాటించి ముందు పెట్టి తల్లి అని చెప్పుకుని తెచ్చుకోవాలి కోడలు తెచ్చుకునేటప్పుడు. ఎందుకంటే కోడలు లక్ష్మి ఆవిడ్ని బట్టే కదండి ఇల్లు. కాబట్టి నా కూతురైతే ఓ న్యాయం, రేపు కోడలు వస్తే ఓ న్యాయం అనుకోకండి, నా కోడలు వచ్చినా అలా చేస్తానని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడైనా చిక్రేద పాదం సవ్యంచ శత్రుణాం శతమూర్ధని, కుడికాలు పెట్టకుండా ఎడంకాలు పెట్టారు, బుద్ధిమతాం వరిష్టం కదండి. ఎడమ పాదం పెట్టారు అంటే అది శత్రుపురం నాశనం అయిపోతుంది, తను జయిస్తారు వాళ్ళు నశిస్తారని గుర్తు. కాబట్టి ఆయన ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ లంకాపట్టణంలో వింటున్నారు, శుశ్రావ మధురం గీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివిచాప్సరసామివా. దేవలోకంలోంచి దిగి వచ్చినటువంటి అప్సరసలు పాటలు పాడుతున్నారా అన్నట్టుగా చక్కటి పాటలు వినపడుతున్నాయి. అవి కూడా మూడు స్థానములు మంత్ర మధ్యమ తారస్థాయిల్లో పాటలు వినపడుతున్నాయి. అందమైనటువంటి స్త్రీలు తిరుగుతున్నారు, శుశ్రావ కాంచీ కాంచీని నదం నూపురాణం చ నిస్వనం సోపాన వినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం. ఆయన భవనాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడవాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క వడ్డాణములకు పెట్టబడినటువంటి మువ్వల చప్పుళ్ళు, వాళ్ళ కాళ్ళకి ఉన్నటువంటి మంజీరముల యొక్క ధనులు, చేతులకు పెట్టుకున్న గాజుల సవ్వళ్ళు వినపడుతున్నాయి. అంటే అంతమంది ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక్క తల్లి ఏడుస్తోంది. అస్ఫోటిత నినాదాంశ్చ క్షీలితాంశ్చ తతస్తత శుశ్రావ జపతాం తత్ర మంత్రాం రక్షో గృహేషు వై. కొన్ని కొన్ని చోట్ల భుజాలు చరుచుకుంటున్నటువంటి చప్పుళ్ళు, కొన్ని కొన్ని చోట్ల ఆ యోధులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి గర్జనలు, కొన్ని కొన్ని చోట్ల జపం చేసుకుంటున్నటువంటి స్థితి, కొన్ని కొన్ని చోట్ల మంత్రోచ్చాటనం చేస్తున్నటువంటి రాక్షసులు, దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాస గర్భముష్టి ప్రహరణాన్ అగ్ని కుండాయుధాంస్తథ. ఏమి వర్ణిస్తారండి మహర్షి? దీక్షితాన్, కొంతమంది దీక్ష పట్టున్నారు. జటిలాన్, కొంతమంది జటలు కట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముండాం, కొంతమంది పూర్ణంగా గుడ్డు చేయించేసుకున్న వాళ్ళు ఉన్నారు. గోజినాంబరవాస సహా, కొంతమంది ఎద్దు చర్మం కట్టుకున్నారు. దర్భముష్టి ప్రహరణాం, కొంతమంది గుప్పిటి నిండా దర్భలు పట్టుకున్నారు. అగ్నికుండాయుధాంస్తథ, అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఇంకా యుద్ధం చేయరు. వాడికి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, వాడు ఆభిచారిక ప్రయోగం చేసి ఈ దేవతని, ఈ మంత్రాధిష్టాన దేవతని, అగ్నికుండాన్ని ప్రయోగించేస్తాడంతే ఆ దర్భలతోటి. అంటే ఉగ్ర పూజలు చేసేవాళ్ళు రాత్రివేళ లంకాపట్టణంలో ఆభిచారిక హోమాలు చేస్తున్నారు. కూటముద్గల పాణీంశ్చ దండాయుధరానపి ఏకాక్షానేక కర్ణాంశ్చ లంబోదర పయోధరాన్. కూటము, ముద్గరము, దండము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు, ఒంటికన్నున్న వాళ్ళు, ఒక చెవి ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కడుపులున్నవాళ్ళు, కరాళాన్ భుగ్నవక్త్రాంశ్చ వికటాన్ వామనాంస్తథ ధన్విన ఖగ్గినశ్చైవ శతఘ్ని ముసలాయుధాన్. కొంతమంది భయంకరమైన మూతున్న స్వరూపం ఉన్నవాళ్ళు, వంకర మూతులు ఉన్నవాళ్ళు, వికృతమైన వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, ధనస్సు పట్టుకున్నవాళ్ళు, ఖడ్గాలు పట్టుకున్నవాళ్ళు, పరిగోత్తమ హస్తాంశ్చ పరిగలు పట్టుకున్నవాళ్ళు, విచిత్ర కవచోజ్వలాం విచిత్రమైన కవచాలు కట్టుకున్న వాళ్ళు, నాతి స్థూలాం బాగా లావుగా ఉన్నటువంటి లావు లేని వాళ్ళు, నాతి కృషాం బాగా సన్నగా లేని వాళ్ళు, నాతి దీర్ఘాతి హ్రస్వకాం బాగా పొడుగు కాని వాళ్ళు, బాగా పొట్టి కాని వాళ్ళు, అంటే పొట్టివాళ్ళు, పొడుగు వాళ్ళు, లావు వాళ్ళు, సన్నవాళ్ళు, నాతి గౌరాన్ నాతి కృష్ణాన్ తెల్లగా లేని వాళ్ళు, నల్లగా లేని వాళ్ళు, అంటే తెల్లటి వాళ్ళు, నల్లటి వాళ్ళు, నాతి కుబ్జాన్ నా వామనాన్ నడు వంగిపోని వాళ్ళు, నడు వంగిపోయిన వాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగువాళ్ళు, విరూపాన్ బహురూపాంశ్చ వికృతమైన వాళ్ళు, చాలా రూపాలు ఉన్నవాళ్ళు, సురూపాంశ్చ సువర్చస మంచి రూపం ఉన్నవాళ్ళు, మంచి వర్చస్సు ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ లంకలో తిరుగుతున్నారు. శత సహస్రమవ్యగ్రం ఆరక్ష

మధ్యమం కపి రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంత పురాగ్రత. రావణాసురుడి యొక్క భవనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ 100,000 మంది సైన్యం గుర్రాల మీద ఏనుగుల మీద నిలబడి విచ్చుకత్తులతో కాపలా కాస్తున్నారు. 100,000 మంది పహరా కాస్తే తప్ప వాడు పడుకోవడానికి కుదరదు.

0: FM 90.4. కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలకి నష్టం జరగడం తక్కువే కాని అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్, కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీద కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు కాని రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
1: మేం రసాయనాల్ని స్ప్రే చేశాం కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
0: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబు కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులను ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
1: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి కనిపించవు.
0: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు, ఇయర్విగులు కత్తెర తెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగులు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగులు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెర తెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు కాని వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా, నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని, ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబు కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండీ తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
2: మా అమ్మ మొక్కజొన్నలను ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి

0: పులుసులని చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గంగులి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలు ఎత్తుకు పెరిగి పూత పట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టే కాబట్టి.
1: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలో చంపలేవు కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని, వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
2: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి నేను పట్టించుకోని ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
1: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరోన్ న్యాగి 1/2 హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
0: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
1: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. 1/2 గంట సేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కుపొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదీపాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో 1-5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని 1 వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కానీ అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు. స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫా త్యాగి బూడిద ముక్కుపొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కుపొడిని 1 మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 1/2 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని 1 చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
0: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.
3: Yeah, why could I ask?

మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలని చంపేస్తాయి. కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని కత్తెర తెగులు పురుగులని నాశనం చేయండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు

వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: FM 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? బిడ్డకు జన్మనివ్వటం అంటే ఆ తల్లి మళ్లీ పుట్టడమేనండి. అయినా ఆ ఘడియ కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కానీ పెరుగుతున్న వాయు కాలుష్యం అమ్మ కావాలనుకున్న ఆ కళ నెరవేరకుండా చేస్తోంది. చాప కింద నీరులా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని హరించేస్తోందండి. ఐవీఎఫ్ చికిత్సలని కూడా ఈ కాలుష్యం కాటేస్తోంది. దాంతో కొన్ని దశాబ్దాలుగా మన దగ్గర సంతానలేమి పెరుగుతోందండి. రాధిక పెళ్ళై 6 ఏళ్లైంది. ఎక్కడికి వెళ్ళినా అందరి నుంచి ఒకటే ప్రశ్న, పిల్లలెప్పుడు అనే. కుంగుపాటుతో నలుగురిలోకి వెళ్లడమే మానేసింది ఆమె. ఇది కేవలం ఆమెదే కాదండి, ఈ మధ్య ఎందరో దంపతులు ఎదుర్కొంటున్న సమస్య. ప్రతి 6 జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం. జీవన శైలి, లేటు పెళ్లిళ్ళు, జన్యువులు, హార్మోన్లు, శరీర నిర్మాణంతో పాటు పెరుగుతున్న వాయు కాలుష్యము ఇందుకు కారణమేనట. అందులోని హానికారక కార్బన్ రసాయనాలు ప్రత్యుత్పత్తి హార్మోన్ల వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరి ఇది ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం. దీర్ఘకాలం పాటు ట్రాఫిక్ గందరగోళంలో చిక్కుకునే మహిళల్లో సంతాన సాఫల్యత తక్కువగా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ పేర్కొంటే, వాయు కాలుష్య ప్రదేశాల్లోనే నివసించే మహిళల్లో సంతానలేమి ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో స్పష్టమైందండి. వాయు కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, PM10, భారలోహాలు, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటివన్నీ హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తున్నాయట.

నెలసరి క్రమం తప్పి పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు వస్తున్నాయి. ఈ కాలుష్య కారకాల వల్ల సంతానోత్పత్తిలో కీలకమైన అండాశయాల పనితీరు దెబ్బతింటూ ఉంటోంది. ముఖ్యంగా PM 2.5, PM 10 వల్ల యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ప్రభావితం అవుతూ ఉంటుందండి. ఫలితంగా అండాల నాణ్యత, నిల్వలు తగ్గిపోయి గర్భం దాల్చడం కష్టమవుతోంది. వాయు కాలుష్యం గర్భిణులకి శాపంగానే మారిందండి. అందులోని సీసం, పాదరసాల వల్ల నెలలు నిండక ముందే ప్రసవించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతో పసివాళ్ల ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవటం, తక్కువ బరువుతోనే పుట్టడం, దీర్ఘకాలంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థ దెబ్బతినటం జరుగుతూ ఉంటోంది. గర్భిణుల్లో బీపీకి కారణమవుతుందండి. ఈ కాలుష్య కారకాలు ప్లాసెంటాను దాటి వెళ్లటం వల్ల నవజాత శిశువుల అకస్మాత్ మరణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. పురుగు మందులు, ఫ్యాక్టరీ రసాయనాలతో రొమ్ము, ఇంకా అండాశయ క్యాన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. మరి దీన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం. గాలి కాలుష్యాన్ని నియంత్రించడం ఎటు మన ఒక్కరి వల్లే సాధ్యం కాదు, కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలండి. సంతానం కోసం ప్రయత్నించే సమయంలో రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాలి. ఉదయం ఇంకా సాయంత్రం వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ వేళల్లో వెళ్ళకపోవడమే మేలు. కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలు నివసించాల్సి వచ్చినప్పుడు ఇంటి చుట్టూ లోపల ఆక్సిజన్ విడుదల చేసే తులసి, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ, అరేకా పామ్, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కల్ని పెంచుకోవాలి. లేదు HEPA ఉన్న ఫిల్టర్లు వాడుతున్నారన్నా కూడా మంచిదే. ఇవి PM 2.5, PM 10 రేణువుల్ని తొలగిస్తాయి. కిచెన్, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరండి. వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రెషనర్లు, ఇంకా సెంటెడ్ క్యాండిల్స్ వాడకం కూడా తగ్గించాలి. వీటిల్లో రసాయనాలు ఉంటాయి కదండి. గాలి నాణ్యతను గమనిస్తూ కూడా ఉండొచ్చండి. వాతావరణ సంస్థల్లో డేటా ప్రకారం బయటి కాలుష్యం గురించి తెలుసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ మానిటర్ ద్వారా ఇంట్లోని గాలిని పరీక్షించుకోవచ్చండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలి. పచ్చదనం ఉన్న వాతావరణంలో నివసించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం కూడా చేయాలండి. వీలైనంత వరకు వివాహాన్ని, ఆపై సంతానం కనడాన్ని వాయిదా వేయకుండా 30లోకి అడుగు పెట్టే ముందే ప్లాన్ చేసుకుంటే కొంతవరకు ఈ సమస్య తగ్గుతుంది. వాయు కాలుష్యం 20లో కన్నా 30 దాటిన వాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాల్లో చెబుతున్నాయండి. అందుకని ముందే జాగ్రత్త పడాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. నిద్ర బంగారం లాంటిదండి. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదే. ఇది కొరవాడకుండా చూసుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుందండి. మున్ముందు జబ్బులు బారిన పడకుండా కాపాడుతుంది. చురుకుదనం పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది. చదువుల్లో ఇంకా ఉద్యోగాల్లో రాణించేలా చేస్తుందండి. మొత్తంగా శారీరక, మానసిక ఇంకా సామాజిక ఉన్నతికి తోడ్పడుతుందండి. అసలు ఈ నిద్ర ఎంత అవసరమో తెలుసుకుందాం. ఎంత నిద్ర అవసరం అనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుందండి. కొందరికి 4 గంటల నిద్ర సరిపోతే కొందరికి 9 గంటల నిద్ర అవసరం అవ్వచ్చు. చాలా మందికి 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని చెప్పుకోవచ్చండి. వయసు మీద పడుతున్న కొద్దీ దీని అవసరం తగ్గుతూ వస్తుంది. శిశువులకి 14 నుంచి 18 గంటల నిద్ర కావాలి. అదే 4-5 ఏళ్ల పిల్లకైతే 11 నుంచి 12 గంటల నిద్ర సరిపోతుందండి. టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం అవుతుందండి. ఇప్పుడు చదువుల ఒత్తిడిలో పిల్లల్లో నిద్ర బాగా దెబ్బతినటం చూస్తూ ఉంటున్నాం కదండి. పరీక్షల ముందు ఏదో 1-2 రోజులంటే ఏమో కానీ రోజు తెల్లవారుజామున 4-5 గంటలకే లేపటం, రాత్రి 11 గంటల వరకు చదివిస్తుండటం మనం చూస్తూనే ఉంటున్నాం. దీంతో పడుకునే ముందు గుండెదడ, పడుకున్న కలత నిద్రతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. కంటి నిండా నిద్రపోకపోతే మెదడు సామర్థ్యం తగ్గిపోతుందండి. జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది. వ్యక్తిత్వ నైపుణ్యాలు కొరవడతాయండి. చదువుల్లో రాణించడం తగ్గుతుంది. కాబట్టి చిన్న ఇంకా యుక్త వయసు పిల్లల్ని తగినంతసేపు నిద్రపోయేలా చూసుకోవడం తప్పనిసరండి. ఇది సమస్యాత్మకంగా ఎప్పుడు మారుతుందో తెలుసుకుందాం. కొందరు ఇలా పడుకోగానే అలా నిద్రిస్తారు. అదేంటో, కొందరికి ఎంతకీ నిద్ర పట్టదు. చివరికి ఇది సమస్యగా మారుతుందండి. రాత్రిపూట త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టినా మధ్యలోనే ఏ తెల్లవారుజామును మెలకువ వచ్చి తిరిగి మళ్ళీ నిద్ర పట్టకపోవటం నిద్రలేమి సమస్యగా పరిగణిస్తున్నారు. ఇంకా చాలామంది నిద్రలో గురక పెడుతూ ఉంటారు కదండి, దాని గురించి తెలుసుకుందాం. కొందరికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనక భాగాలు వదిలే శ్వాస మార్గానికి అడ్డుపడుతూ ఉంటాయండి. దీంతో కాసేపు శ్వాస ఆగుతుంది.

అప్పుడు మెలకు వచ్చి గట్టిగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదండి. నిద్రలో ఉండటం వల్ల ఈ విషయం తెలియదు కానీ పగటిపూట నిద్ర మత్తుతో జోకుతూ ఉంటారు. మరి దీన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవాలండి. సరిపోయినంత మేరకు నిద్రించాలి. 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంటే అంతసేపే పడుకోవాలి.

కూడిన కాఫీ, టీ, ఇంకా కూల్ డ్రింక్స్ లాంటి వాటిని తగ్గించాలండి. రోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేస్తూ ఉండాలి. రోజంతా చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలండి. ఒకవేళ సాయంత్రం పూట వ్యాయామాలు చేస్తుంటే పడుకోవటానికి 4 గంటలు ముందే ముగించాలండి. లేకపోతే ఉదయం పూటైనా వ్యాయామం చేయాలి. పడుకునే ముందు సెల్ ఫోన్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ వంటివి వాడొద్దు. వీటి నుంచి వెలువడే నీలికాంతితో నిద్ర పట్టడం కష్టమవుతుందండి. మధ్యాహ్నం కునుకు తీసేవారికి సాయంత్రం 3 గంటల తర్వాత అసలు పడుకోకూడదండి. కునుకు కూడా 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉండాలి. పగటిపూట పనుల మధ్య విరామం దొరికినప్పుడు మంచం మీద వాళ్తూ ఉంటారు చాలామంది. దీంతో తెలియకుండానే నిద్ర పట్టచ్చండి. ఇలాంటి అలవాటును మానేయాలి. కొందరు నిద్రపోయే సమయానికి ముందు టీవీ చూస్తూ అలాగే సోఫాలోనో కుర్చీలోనో కూలబడి నిద్రపోతూ ఉంటారు. ఇది అసలుకి తగదండి. తర్వాత లేచి మంచం మీద పడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు. తిన్న వెంటనే పడుకోకూడదు. నిద్రించడానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. పడుకోవటానికి ముందు పాలు గానీ అరటిపండు గానీ తీసుకోవచ్చండి. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రను తోడ్పడేలా చేస్తుంది. పడుకునే వేళకు గంట ముందే ఇంట్లో లైట్లు వెలుగును తగ్గించుకోవాలండి. డిజిటల్ పరికరాలన్నింటినీ కట్టేయాలి. పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతం వినటం లేదా నచ్చినదేదైనా చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలండి. పడుకునే ముందు తగాదాలు, కోట్లాటలు అస్సలకే పెట్టుకోవద్దు. అతిగా ఆలోచించవద్దు. అదే పనిగా ఆలోచనలు వస్తుంటే వాటిని మళ్లించే పని ఏదైనా చేయాలి. మద్యంతో ముందు మత్తు ముంచుకొంచిన గాఢ నిద్ర పట్టకుండా చేస్తుందండి. పొగ తాగితే మెదడు ఉత్తేజితమై నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఈ అలవాట్లుంటే పడుకోవటానికి 3 గంటల ముందే ఆపేయాలండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చడం వల్ల దంత, ఇంకా ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్లు వంటి రకరకాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి కదండి. కానీ చాలామంది పెద్దగా పట్టించుకోనిది నోట్లో సూక్ష్మక్రిముల గురించి. మన నోట్లో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవన్నీ నోటిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడటం, హానికర సూక్ష్మక్రిముల నుంచి కాపాడుతూ ఉంటాయి. పొగ మూలంగా వీటి వాతావరణం దెబ్బతింటుందండి. చిగుళ్ల జబ్బులకు దారితీసే పార్ఫైరోమోనాస్ జింజిలవిస్ వంటి చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. నోట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను పొగ తగ్గిస్తుందండి. పొగ అలవాటుతో లాలాజలంలో ఆమ్ల గుణం తగ్గటం వల్ల నోట్లో బ్యాక్టీరియా సమతుల్యతను ఇంకా క్షీణిస్తూ ఉంటుంది, చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఇది నోట్లో శుభ్రత, ఆరోగ్యమే కాకుండా గుండె, ఇంకా ఊపిరితిత్తుల జబ్బులు వంటి ఇతరేతర సమస్యలను కూడా నివారించడానికి తోడ్పడుతుందండి. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫైబ్రోమయాల్జియా సమస్య తీవ్రమైన నిశ్శత్వ నొప్పులతో దీర్ఘకాలంగా వేధిస్తూ ఉంటుంది కదండి. దీనికి సంబంధించిన ఒక కొత్త విషయం బయటపడింది. పేగు సూక్ష్మక్రిములకు ఇంకా ఫైబ్రోమయాల్జియాకు సంబంధం ఉన్నట్లు రుజువైంది. ఆరోగ్యవంతుల పేగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను నొప్పులతో బాధపడుతున్న వారికి మార్పిడి చేసినప్పుడు నొప్పి తగ్గుముఖం పడుతున్నట్లు ఇజ్రాయెల్, ఇంకా కెనడా పరిశోధకులు అధ్యయనంలో బయటపెట్టడమే దీనికి నిదర్శనం. దీర్ఘకాలిక నొప్పి నియంత్రణలో పేగు బ్యాక్టీరియా ప్రభావం చూపుతున్నట్లు ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాలు, మనుషులపై చేసిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2% నుంచి 4% మంది ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్నారని అంచనా. దీని బారిన పడ్డ వారిలో పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులు చాలా భిన్నంగా ఉన్నట్లు 2019 నిర్వహించిన అధ్యయనంలో బయటపడిందండి. దీని ఆధారంగానే పరిశోధకులు ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేసి మంచి ఫలితాలను రాబడుతున్నారు. ఇవండి ఈ రోజు మనం ఆయుష్మాన్ భావాలో తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తో ఇంకొన్ని హెల్త్ టాపిక్స్ తో మీ ముందుంటాను. ఆల్టర్ లైన్, స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ప్రణీత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

బ్రాహ్మణత్వమునకు కారణం జాతి కాదు, కులము కాదు, వేదాధ్యయనము కాదు, పండిత్యము అంతకంటెనూ కాదు, ప్రవర్తన ఒక్కటే దానికి కారణం.

సర్వ జనములును జన్మచేయి సూత్రులగానే పుట్టి కర్మలచే ద్విజత్వమును పొందుచు ఉన్నారు. వారిలో కొందరు వేదాధ్యయనము చేయి విప్రులై బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రాహ్మణులయ్యారు.

వర్ణములలో విశేషము ఏమీ లేదు. ఈ జగత్తు అంతా బ్రహ్మస్వరూపమే. ప్రథమ సృష్టిలో అందరూ బ్రాహ్మణులుగానే ఉండి తర్వాత కర్మలచే వివిధ వర్ణాలుగా ఏర్పడ్డారు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

సకల లోకముల సృష్టి స్థితి లయములను లీలామాత్రములుగా చేయుచున్నట్టిని, అనన్య భక్తి వినతములైన జీవవ్రాతములకు రక్షకుడును వేదాంత ప్రతిపాద్యుడును పరబ్రహ్మమును అయిన శ్రీనివాసునియందు నా మనస్సు భక్తి రూపముతో ఉన్నది.

శ్రీకృష్ణుడు భోగి, శ్రీశుకులు త్యాగి, జనకుడును రాఘవుడును ప్రభువులు, వశిష్ఠుడు కర్మకర్త. ఈ ఐదుగురు జ్ఞానులే, ఆత్మవేత్త.

అజ్ఞానతనమున మునిగి ఉన్న ఓ మానవులారా, మేల్కొనండి. ఉత్తమ గురుని పొంది తెలియవలసిన దానిని తెలుసుకొనుడు. జ్ఞానమునకు పోవు మార్గము కత్తి వాదవరలే నిశితమైనదిన్ని దుర్గమమైనది. జాగ్రత్త సుమా, ఈ మార్గమును గూర్చి విద్వాంసులు ఇట్లే వర్ణించి ఉన్నారు. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ట్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని ఋతువులు అనే పాఠం వింటారు.

పిల్లలు విన్నారా? కాలం గుండ్రంగా చక్రంలా తిరుగుతుంది. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి మళ్లీ మళ్లీ తిరుగుతాయి. అలా గుండ్రంగా తిరిగే రాత్రింబవళ్లే కాలం. పొద్దు అన్న, కర్మసాక్షి అన్న అర్థం సూర్యుడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గడిచే కాలం ఒక పగలు. సూర్యాస్తమయం నుంచి

మళ్లీ సూర్యోదయం వరకు గడిచే కాలం ఒక రాత్రి, ఒక పగలు, ఒక రాత్రి కలిపితే ఒక రోజు. రోజు అనేది సూర్యుని ఉదయంతో మొదలై మళ్లీ సూర్యుడు ఉదయించే వరకు జరిగే కాలం.

కాలం అంటే రోజు ఒకటే కాదు, కాలాన్ని కొలిచే కొలతలలో రోజు అనేది ఒక ప్రమాణం మాత్రమే. కాలానికి తుది లేదు. 7 రోజులు కలిపితే ఒక వారం, 15 రోజులు ఒక పక్షం అవుతాయి. శుక్లపక్షం కృష్ణపక్షం కలిపితే ఒక నెల అవుతుంది.

ఆకాశంలో చందమామ ఆకారాన్ని బట్టి పక్షాలు ఏర్పడతాయి. నెలవంక క్రమంగా పెరిగి పూర్ణచంద్రుడయ్యే వరకు గడిచే 15 రోజులు శుక్లపక్షం. పూర్ణచంద్రుడున్న రోజు పున్నమి రాత్రి. పూర్ణచంద్రుని ఆకారం నుంచి క్రమంగా తరుగుతూ చంద్రుడు పూర్తిగా కనిపించనంత వరకు జరిగే 15 రోజులు కృష్ణపక్షం. చంద్రుడు కనిపించని రాత్రి అమావాస్య. ఈ రెండు పక్షాలు ఒక నెల, రెండు నెలలు ఒక ఋతువు అవుతాయి. ఆరు ఋతువులను కలిపితే 12 మాసాలవుతాయి.

0: అనే రెండు మాసాలు వసంత ఋతువు, జ్యేష్టం ఆషాఢం అనే రెండు మాసాలు గ్రీష్మ ఋతువు, శ్రావణమాసం భాద్రపద మాసం కలిపితే వర్ష ఋతువు అవుతుంది. ఆశ్వీయుజ కార్తీక మాసాలు రెండూ కలిసి శరదృతువు అవుతాయి. మార్గశిర పుష్య మాసాలు హేమంత ఋతువు అవుతాయి. ఇక మిగిలిన మాసాలు మాఘం ఫాల్గుణం, ఇవి రెండూ కలిసి శిశిర ఋతువు అవుతాయి. శిశిరం తర్వాత మళ్ళీ వసంతం, గ్రీష్మం, వర్షర్తువు, శరత్తు, హేమంతం, శిశిరం ఒకటి తర్వాత ఒకటి వరుసగా వస్తాయి. అంటే ఒక్కొక్క ఋతువు సంవత్సరానికి ఒకేసారి వస్తుంది.
1: అబ్బో చాలా.

చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు ఉండే కాలం. యుగాది పండుగతో వసంత ఋతువు మొదలవుతుంది. వేప చెట్టు పూత పూయడం, మామిడి చెట్టు చిగురు వేయడం, కోయిల కూత వేయడం, చెట్లు చిగురించడం, పూలు వికసించి కమ్మటి వాసన వెదజల్లడం, తోటలలో తుమ్మెదలు పూల చుట్టూ తిరగడం వసంత ఋతువుకు గుర్తులు. ఈ ఋతువులోనే శ్రీరామనవమి పండగ వస్తుంది.

గ్రీష్మ ఋతువు మొదలవుతుంది. జాజులు మల్లెలు పూయడం, పుచ్చకాయలు మామిడికాయలు పండడం, పొలాలు పగుళ్లు వారడం, వడగాల్పులు వీచడం, చెరువుల్లో నదుల్లో నీరు ఎండిపోవడం, దుమ్ము ఎక్కువవ్వడం, పశువుల గొంతెండి మోరలు పైకెత్తడం, నీటికి కరువు ఏర్పడడం గ్రీష్మ ఋతువుకు గుర్తులు.

ఈ ఋతువులో నాగపౌర్ణమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, వినాయక చవితి అనే నాలుగు పండుగలు వస్తాయి.

శ్రావణమాసం, భాద్రపద మాసం వర్ష ఋతువు ఉండే కాలం. ఉత్తరాన ఉరమడం, నల్లని మేఘాలు గుంపులు గుంపులుగా కదలడం, ఆకాశంలో మెరుపులు కనిపించడం, వడగళ్లతో మొదలై వర్షం కురవడం, హరివిల్లులు ఆకాశంలో కనిపించడం, చెరువులు నదులు పొంగిపొర్లడం వర్ష ఋతువుకు గుర్తులు.

0: అవునే అత్తయ్య.
1: ఆశ్వీజ కార్తీకాలు, శారదా విహారాలు, పిండార బోసేటి, వెన్నెల్ల వేడుకలు,

ఈ ఋతువులో బతుకమ్మ పండగ, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి అనే పండగలు వస్తాయి.

ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు ఉండే కాలం. చక్కని వెన్నెల, స్వచ్ఛమైన ఆకాశం, తేట నీరు, నిండిన చెరువులు నదులు, బురద ఇంకి గట్టిపడిన నేల, ఇంటిలో పాడి, పచ్చని పైరు, స్వచ్ఛమైన నక్షత్రకాంతి శరదృతువుకు గుర్తులు.

మార్గశిర మాసం, పుష్యమాసం అనేవి రెండు హేమంత ఋతువు ఉండే కాలం. బాగా మంచు కురుస్తుంది. ఉదయం పూట పొగమంచు కప్పి ఉంటుంది. రాత్రిళ్ళు బాగా చలిగా ఉండడం, పగలు ఎంత ఎండవేడి ఉన్నా చలిగా అనిపించడం హేమంత ఋతువుకు గుర్తులు. ఈ ఋతువులోనే

0: సంక్రాంతి పండగ వస్తుంది. హరిదాసు ఇంటింటికి తిరిగి పాటలు పాడడం, ఇళ్లల్లో ధాన్యాల గాదెలు నిండి ఉండడం, ముంగిళ్లలో గొబ్బెమ్మల పూజ, భోగిపళ్లను చిన్నపిల్లలకు పోయడం, గంగిరెద్దు సన్నాయి మేళాలు, పిల్లలు గాలిపటాలతో ఆడుకోవడం ఈ పండుగ వేళల్లో చేసే పనులు.
1: సంక్రాంతి చలి చలి, హేమంత

ఎంతో భాగ్యాలు. తాలేటి ఆకుల టపటపలా కప్పట్లు, తాలేటి ఆకుల టపటపలా కప్పట్లు.

0: Partner.
1: మాఘం ఫాల్గుణం శిశిర ఋతువు ఉండే కాలం. ఇది ఆకులురాలు కాలం. మాఘమాసమంతా చలి బాగా ఉంటుంది. శివరాత్రి పండుగతో శివశివ అని చలి వెళ్ళిపోతుంది. చేమంతి పూలు శిశిరంలోనే పూస్తాయి. సీమంతిని అంటే స్త్రీ. శిశిర సీమంతిని అంటే శిశిర ఋతువులో స్త్రీ కోసం చేమంతి పూస్తుంది అని అర్థం. ఫాల్గుణ మాసంలో పెళ్లిళ్ళు ఎక్కువగా జరుగుతాయి. హేమంతం శిశిరం కలిసిన కాలాన్ని శీతాకాలం లేదా చలికాలం అంటాం.
2: తెలిసింది తెలిసింది కాలచక్రం. వరుసగా ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం తిరుగుతాయి మరలా మరలా. ఏడేటా చక్రమల్లే గుండ్రంగా ఆరు ఋతువుల ఆకుల చక్రం.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగులోని ఋతువులు అనే పాఠం విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి, MBBS MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
6: నేను మీ విజయ. లిస్టర్స్, మరి ఈరోజు క్యాలెండర్ పేజీని 18వ తేదీకి తిప్పుతూ మరి ఈరోజుకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ, అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయ స్థాయిలో జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన నెల్సన్ మండేలా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏటా 18వ తేదీని అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు.
5: అవునమ్మా, 20 ఏళ్ల పాటు కఠినమైన జైలు జీవితం గడిపి దక్షిణాఫ్రికాకు తొలి నల్ల జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మండేలా జీవితం ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలో 18వ తేదీకి ఒక సువర్ణ అధ్యాయం ఉంది. 1980 జూలై 18న ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన SLV-3 రాకెట్ ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏపీజే అబ్దుల్ కలాం ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ చారిత్రక ప్రయోగం ద్వారా ఉపగ్రహాల్ని స్వయంగా రోదసిలోకి పంపగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారతదేశం ప్రపంచ చిత్రపటంలో అవతరించింది.
6: మరి నిజంగా భారతీయ అంతరిక్ష ప్రయోగాలకు ఈ రోజు పడిన పునాది ఇప్పుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. 1968 జూలై 18న రాబర్ట్ నోయిస్, గార్డన్ మూర్ కలిసి కాలిఫోర్నియాలో ప్రఖ్యాత ఇంటెల్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు. మరి నేడు మనం వాడుతున్న కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలోని మైక్రో ప్రాసెసర్ల రూపకల్పనలో ఈ సంస్థ చేసిన విప్లవాత్మక ఆవిష్కరణలే డిజిటల్ ప్రపంచానికి బలమైన వెన్నెముకగా నిలిచాయి.
5: ప్రసిద్ధ తెలుగు కవి తాడూరి లక్ష్మీ నరసింహారాయ కవి 18వ తేదీన జన్మించారు. ఆయన సంస్కృత ఆంధ్ర భాషల్లో అపారమైన పాండిత్యంతో భక్తి, చారిత్రక నేపథ్యాలలో దాదాపు 19 అద్భుతమైన గ్రంథాలను రచించి సాహిత్య లోకాన్ని సుసంపన్నం చేశారు. తన పద్య సౌరభాలతో, పదునైన శైలితో నాటితరం అవధానులలో మరియు కావ్యకర్తలలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప అక్షర శిల్పి ఆయన.
6: ఇక ఆంధ్ర వాంగ్మయానికి సర్వతోముఖమైన సేవలందించిన అఖండ పండితుడు, శాసన పరిశోధకుడు జయంతి రామయ్య పంతులు గారు కూడా 18వ తేదీనే జన్మించారు. ఆయన తెలుగు భాష రక్షణ కోసం ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపనలో అత్యంత కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్నో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను, శాసనాలను సేకరించి భద్రపరిచిన మహోన్నత మేధావి.
5: అలాగే మన తెలుగు చలనచిత్ర రంగాన అమ్మమ్మగా, నానమ్మగా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విలక్షణ నటి నిర్మలమ్మ గారు 18వ తేదీన జన్మించారు. ఆమె వందలాది

0: చిత్రాలలో అద్భుతమైన హావభావాలతో సహజ సిద్ధమైన తెలుగుతనంతో కూడిన నటనని ఆవిష్కరించి మాతృత్వపు పాత్రలకు ఒక నిఘంటువులా నిలిచారు. ముఖ్యంగా శంకరాభరణం, శుభ సంకల్పం, స్వాతిముత్యం వంటి చిత్రాలలో ఆమె పండించిన భావోద్వేగాలు, హాస్యం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ మరవలేని మైలురాళ్లుగా నిలిచిపోయాయి.
1: ఇకలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిబద్ధత గల రాజకీయ నాయకుడు భవనం వెంకట్రామ్ గారు కూడా జులై 18 జన్మించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ, న్యాయశాఖ వంటి కీలకమైన మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత హుందాగా విలువలతో కూడిన పరిపాలనను అందించారు. విద్యార్థుల వసతుల మెరుగుదలకు మరియు విద్యారంగాన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆదర్శ ప్రజానేత ఆయన.
0: అలాగే మన తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో హాస్యాన్ని పండించిన ప్రసిద్ధ హాస్య కథల నవల రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు కూడా జూలై 18 జన్మించారు. ఆమె మధ్యతరగతి కుటుంబాల జీవన విధానాన్ని, అందమైన అమాయకత్వాన్ని జోడిస్తూ రాసిన ఎన్నో నవలలు మరియు కథలు చదువర్లను ఎంతగానో నవ్వించడమే కాకుండా ఆలోచింపచేశాయి కూడా.
1: ఇకలని వరంగల్ జిల్లాకు చెందిన సుప్రసిద్ధ ప్రజాకవి, సినీ గేయ రచయిత అందశ్రీ గారు కూడా జులై 18 జన్మించారు. ఆయన ప్రకృతిని, శ్రమజీవుల జీవితాలను అద్భుతమైన జానపద శైలిలో పాడుతూ ప్రజా హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయ హే తెలంగాణను రచించిన అక్షర బ్రహ్మ, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకోవడమే కాకుండా గంగా వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలకు గాను నంది పురస్కారాలు పొందిన అఖండ జానపద కవి ఆయన.
0: అలాగే దక్షిణ భారత చలనచిత్ర రంగాన తనదైన విలక్షణమైన శైలితో అలరిస్తున్న నటుడు పృథ్వీరాజ్, ఆయన జూలై 18 జన్మించారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లకు పైగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తొలినాళ్లలో నెగటివ్ క్యారెక్టర్ పాత్రలో నటించి ఆ తర్వాత 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్తో అద్భుతమైన హాస్య నటుడిగా సరికొత్త ట్రెండ్ సృష్టించారు. వందలాది చిత్రాలలో వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ టాలీవుడ్ లో బిజీయెస్ట్ కమెడియన్లలో ఒకరిగా రాణిస్తూ ఉన్నారు.
1: ఇకలని మన టాలీవుడ్ బ్యూటీ, అభినయ సామ్రాజ్ఞి, చలనచిత్ర నటి సౌందర్య గారు కూడా జులై 18 జన్మించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అగ్ర కథానాయకులందరి సరసన నటించి గ్లామర్ హద్దులు దాటకుండా కేవలం తన కళ్ళ ముఖ కవళికలతో, అద్భుతమైన అభినయంతో సావిత్రి గారి తర్వాత అంతటి కీర్తిని సంపాదించుకున్న మహానటి.
0: ఇక అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా జూలై 18 జన్మించారు. ఆమె 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుని ఆ తర్వాత బాలీవుడ్ లో ఫ్యాషన్, బర్పీ వంటి చిత్రాలలో అసాధారణ నటనకి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్న అద్భుత నటి. కేవలం భారతీయ సినిమాకే పరిమితం కాకుండా హాలీవుడ్ వెండితెరపై అంతర్జాతీయ సిరీస్లలో కథానాయకురాలుగా రాణిస్తూ పద్మశ్రీ పురస్కారంతో పాటు టైమ్స్ పత్రిక అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం సంపాదించుకున్న గ్లోబల్ ఐకాన్ ఈవిడ.
1: ఇకలని మన తెలుగు చలనచిత్ర సార్వభౌముడు, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి విషయానికొస్తే ఆయన జులై 18 భౌతికంగా దూరమయ్యారు. ఆయన మాయబజార్లో ఘటోత్కచుడిగా, నర్తనశాలలో కీచకుడిగా, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా రౌద్రం, హాస్యం, కరుణరసాలను తన అద్భుతమైన వాచకంతో, నటనతో పండించి భారతీయ వెండితెరపై నటనకు ఒక నిఘంటువులా నిలిచిన అఖండ నటుడు.
0: ఇక అమెరికా విమానయాన మరియు పౌర హక్కుల చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన విల్లా బ్రౌన్ గారు కూడా జూలై 18 భౌతికంగా మనకి దూరమయ్యారు. ఆమె అమెరికాలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి ఆఫ్రో అమెరికన్ మహిళగా సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా ఎందరో నల్ల జాతీయులకు విమానయానంలో శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు. అమెరికా సైన్యంలోని వైమానిక దళంలో వర్ణ వివక్షను అంతం చేయడానికి పౌర హక్కుల కార్యకర్తగా, లాబిస్టుగా ఆమె చేసిన అలుపెరగని పోరాటం అమెరికా సైనిక చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది.
1: ఇకలని మన తెలుగు పత్రికారంగ మరియు సాహిత్యలోకన పదునైన అక్షరాలను లిఖించిన ప్రముఖ పత్రికా రచయిత, కవి రెంటాల గోపాలకృష్ణ గారు కూడా జులై 18 భౌతికంగా దూరమయ్యారు. ఆయన అభ్యుదయ రచయితల సంఘం స్థాపకుల్లో ఒకరిగా ఉంటూ తన కవిత్వం ద్వారా సామాజిక చైతన్యానికి ఎలవేలి కృషి చేయడమే కాకుండా వివిధ ప్రముఖ దినపత్రికల్లో సబ్ ఎడిటర్గా విలువలతో కూడిన జర్నలిజానికి ప్రాణం పోస్తారు. ఇక సంస్కృత ఆంధ్ర భాషల్లో అపారమైన పాండిత్యం

0: సహాయంతో ఎన్నో అద్భుతమైన నాటకాలను, అనువాద గ్రంథాలను అందించి తెలుగు సాహిత్య రంగానికి హుందాతనాన్ని చేకూర్చిన అక్షర శ్రామికుడు ఆయన.
1: ఇక భారతీయ చలనచిత్రం రంగపు మొట్టమొదటి అఖండ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూడా జూలై 18 భౌతికంగా దూరం అయ్యారు. ఆయన బాలీవుడ్లో వరుసగా 15 ఒంటరి సూపర్ హిట్ చిత్రాలను అందించి భారతీయ సినీ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అపురూపమైన రికార్డును మరియు మానియాను సృష్టించిన నటుడు. ఆరాధన, ఆనంద్, అమర్ ప్రేమ్ వంటి చిత్రాలలో తన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్తో, కనుబొమ్మల కదలికలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా దేశ రాజకీయాల్లో కూడా సేవలందించి భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న అమర గాథా నాయకుడు ఆయన. సో లిజనర్స్, ఇంతవరకు జూలై 18 సంబంధించిన సంఘటనలు, అదేవిధంగా ఎంతో మంది ప్రముఖుల విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినొచ్చదామా?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం? మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో.

0: అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మనం ఇంతవరకు మాట్లాడుకున్న టాపిక్స్ అన్నీ ఒకెత్తైతేనమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన మనుగడకి, మన అస్తిత్వానికి సంబంధించింది. సరేనంటావా?
3: అంతే కదా.
1: ఈవేళ సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే కనపడుతుంది, అవునంటావా కాదా?
3: అవును.
1: ఇంగ్లీష్ నేర్చుకోవడం కెరీర్కి, ఉద్యోగానికి అవసరమే, కానీ కాన్వెంట్ చదువులు మొదలు పడి సొంత మాతృభాషనైన తెలుగులో మాట్లాడడాన్ని ఒక తక్కువ చూపుగా చూసే మనస్తత్వం చాలా మందిలో పెరిగిపోతుంది. ఇక్కడ అమ్మ అని పిలవడంలో ఉన్న ఆ కమ్మదనాన్ని, ఆత్మీయతని మనం మెల్లమెల్లగా మర్చిపోతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది.
3: అక్షరాల నిజమన్నయ్య, మరి వాళ్ళ ఇళ్లలో చిన్నపిల్లలకి వానమాలు నేర్పించడం మానేసి ముద్దు ముద్దుగా మమ్మీ డాడీ అని పిలవడం నేర్పిస్తున్నారు. ఇక స్కూళ్లలో తెలుగులో మాట్లాడితే ఫైన్లు వేసే వింత పోకడల్ని కూడా మనం చూస్తున్నాం. ఒక భాషగా ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరు, కానీ తెలుగులో మాట్లాడితే మనం వెనుకబడిపోయామని ఒక రకమైన న్యూనతాభావంలోకి జారిపోవడం వేరు. మన మూలాల్ని, మన కన్నతల్లి లాంటి భాషను మనం మర్చిపోవడం అంటే మన అస్తిత్వాన్ని మనవి చేజేతులా కోల్పోవడం.
1: కరెక్ట్గా చెప్పావమ్మా. ప్రపంచంలో ఏ దేశస్థుడైనా తన మాతృభాషలోనే మాట్లాడడానికి ఎంతో గర్వపడతాడు, కానీ మన దగ్గరే తెలుగులో మాట్లాడితే తక్కువగా చూసే పరిస్థితి ఉంది. ఒకనాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు వాడుక భాష కోసం ఎంతగానో పోరాడారు. ఈవేళ మనం భాషను కేవలం ఒక కమ్యూనికేషన్ సాధనంగానే చూస్తున్నాం, కానీ దాని వెనుక ఎన్నో తరాల సంస్కృతి, సాహిత్యం, మన జీవన విధానం దాగున్నాయనే సత్యాన్ని మర్చిపోతున్నాం. వేరే భాషలు నేర్చుకుందాం, కానీ మన అమ్మ భాషను కళ్ళకద్దుకు గౌరవించుకుందాం.
3: అవునన్నయ్య, అమ్మపాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తే అమ్మ భాష మనకు సంస్కారాన్ని ఇస్తుంది. కెరీర్ కోసం ఇంగ్లీష్ చదువుదాం, కానీ మన ఇంట్లో మన ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు మాత్రం హాయిగా స్వచ్ఛంగా తెలుగులోనే మాట్లాడుకుందాం. మన భాషను బతికించుకోవడం అంటే మనల్ని మనం బతికించుకోవడమే.
1: అవునమ్మా, ఈ భాషా సంక్షోభంలో మనం ఇంకొక విచారకరమైన కోణాన్ని కూడా చూడాలి. ఈవేళ సమాజంలో తెలుగు భాషని పూర్తిగా మర్చిపోవడం ఒక ఎత్తైతే, అసలు తెలుగును ఉపయోగించే విధానమే పూర్తిగా మారిపోవడం ఇంకొక ఎత్తు. ఎంతో అందమైన అమృతం లాంటి తెలుగు భాషని ఈవేళ ఎలా పడితే అలా ముక్కలు ముక్కలు చేస్తూ దాని రూపాన్నే మార్చేస్తూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు సగం తెలుగు సగం ఇంగ్లీషు కలిపి ఒక తెంగ్లీష్ భాషను వాడుతూ ఉన్నారు. చివరికి మన పండుగలు, శుభకార్యాల ఆహ్వాన పత్రికల్లో కూడా తెలుగు తప్పుల తడకగా మారిపోతుంది.
3: మరి ఇప్పుడున్న వాట్సాప్, సోషల్ మీడియా జనరేషన్లో ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తెలుగు ముచ్చట్లను కూడా ఇంగ్లీష్ అక్షరాల్లో టైప్ చేస్తూ మరి అసలు తెలుగు లిపిని, అక్షరాల గుర్తింపును పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల వచ్చే తరం పిల్లలకి తెలుగు చదవడం, రాయడం అనేది ఒక గగనమైపోతుంది. మరొకప్పుడు శ్రీశ్రీ, గురచాడ, విశ్వనాథం లాంటి మహానుభావులు ఎంతో అందమైన పదాలతో, భావంతో మన భాషను తీర్చిదిద్దితే, ఇవాళ మనం మాత్రం సోషల్ మీడియా షార్ట్కట్ మోజులపడి భాషలోని మాధుర్యాన్ని, వ్యాకరణాన్ని పూర్తిగా కూని చేసేస్తున్నాం.
1: అవునమ్మా, ఏ భాషకైనా అక్షరాలే ప్రాణం. మన తెలుగు అక్షరాలు ఎంతో ముద్దుగా, గుండ్రంగా, ముచ్చాల్లో ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత రమణీయమైన భాషగా మన తెలుగుని గుర్తించారు. అలాంటి భాషని ఈవేళ మనం కేవలం స్లాంగ్స్ కోసమో, రీల్స్ కోసమో వికృతంగా మార్చి వాడుతుంటే మనసు బరువెక్కుతుంది. పరభాషా పదాలని అవసరమైనంత వరకు వాడుకోవడం తప్పు కాదు, కానీ మన సొంత భాషా పదాల స్థానంలో వాటిని తెచ్చి

0: కూర్చోబెట్టి తెలుగు పదాలనే మరుగున పడేయడం నిజంగా దారుణం కదా.
1: అవునన్నయ్య, ఇక మన ఇంట్లో పిల్లలకి కనీసం తెలుగు అక్షరాలను స్పష్టంగా పలకడం రాయడం నేర్పించాలి. మన సంభాషణలో సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన తెలుగు పదాలను వాడటానికి ప్రయత్నించాలి. అందమైన మన తెలుగు భాష సౌందర్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మనం భాషను వాడే విధానం గురించి చెప్పుకున్నాం కానీ అసలు ఈ సమస్యకు పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? మన విద్యా వ్యవస్థలోనే. ఇవాళ స్కూల్ స్థాయి నుంచే మన జనాలు తెలుగును పూర్తిగా అటకెక్కించేశారు. మరి పిల్లవాడు 1వ తరగతిలో అడుగు పెట్టడమే ఆలస్యం. స్కూళ్లు ఐఐటి ఫౌండేషన్ కోర్సులు, ఒలింపియాడ్ క్లాసులు అంటూ ఏవేవో పేర్లు చెప్పి కేవలం మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుల మీదే పగలు రాత్రి ఫోకస్ పెట్టిస్తున్నాయి. దీనివల్ల భాషకు సంబంధించిన సబ్జెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసే పరిస్థితి క్యాంపస్ లో కనిపిస్తుంది.
0: అవునమ్మా, ఇవాళ విద్యా సంస్థల ఆలోచన ఎలా ఉందంటే లాంగ్వేజెస్ అనేవి కేవలం పాస్ మార్కుల కోసం మాత్రమే అన్నట్టు తయారైంది. ఏదో మొక్కుబడిగా ఫైనల్ ఎగ్జామ్స్ టైం దగ్గరికి రాగానే ఆ తెలుగు పాఠాలని పద్యాలని బట్టి పట్టించి పరీక్షల్ని రాయించేస్తూ ఉన్నారు. దీనివల్ల పిల్లలకి మార్కులు వస్తున్నాయేమో కానీ భాష పట్ల కనీస అవగాహన కానీ అనురాగం కానీ కలగడం లేదు. చదువు అంటే కేవలం ర్యాంకులు ఉద్యోగాలు మాత్రమే కాదు, మన సంస్కృతిని మూలాలని నేర్పే భాష కూడా చదువులో భాగమే అనే విషయాన్ని ఈ విద్యా సంస్థలు పూర్తిగా మర్చిపోయాయి.
1: నిజమన్నయ్య, మ్యాథ్స్ సైన్స్ నేర్చుకోవడం కెరీర్ కి ఎంత ముఖ్యమో, ఒక మనిషి సమాజంలో ఎలా బతకాలో, తన భావాలను ఎలా వ్యక్తపరచాలో నేర్పే భాష కూడా అంతే ముఖ్యం. చిన్నప్పుడే తెలుగు సాహిత్యం, కథలు, పద్యాలు చదవడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తి పెరుగుతాయి. కానీ ఇవాళ బట్టీల సంస్కృతి వల్ల మన పిల్లలకి తెలుగులో ఒక చిన్న ఉత్తరం రాయాలన్నా లేదా 4 వాక్యాలు తప్పులు లేకుండా మాట్లాడాలన్నా తడబడుతున్నారు.
0: మార్కుల వేటలో పడి మాతృభాషను విస్మరిస్తే భవిష్యత్తులో మనం కేవలం యంత్రాలను తయారు చేసినట్టే అవుతుంది. ఇప్పటికైనా యాజమాన్యాలు, ముఖ్యంగా తల్లిదండ్రులు మారాలి. పిల్లలపై కేవలం కాంపిటేటివ్ సబ్జెక్టుల ఒత్తిడి మాత్రమే రుద్దకుండా వార వారానికి కనీసం ఒక్క తెలుగు కథల పుస్తకమైనా చదివించే అలవాటు చేయాలి. భాష బతికితేనే మన సంస్కృతి బతుకుతుంది.
1: ఈనాటి చదువులు చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు, ఆ పాత రోజుల్లో స్కూళ్లలో తెలుగును ఎంత అద్భుతంగా చదివించేవారు గుర్తొస్తే మనసు పులకరిస్తుంది. మరి అప్పట్లో తెలుగు పీరియడ్ వస్తుందంటేనే క్లాస్ రూమ్లో ఒక రకమైన నిశ్శబ్దం, భక్తిభావం ఏర్పడేవి. మరి ఉపాధ్యాయులు క్లాసులోకి వచ్చి రాగయుక్తంగా పద్యాలు పాడుతుంటే ఆ శబ్ద మాధుర్యానికి మనసంతా పరవశించిపోయేది. పోతన భాగవతంలోని పద్యాలైనా, వేమనసతిక పద్యాలైనా వాటి వెనుక ఉన్న తాత్పర్యాలని జీవిత పాఠాలుగా మన హృదయాల్లోకి ఇంకించేవారు.
0: అవునమ్మా, ఆ పద్యాలు తాత్పర్యాలే కాదు, అసలు తెలుగు భాషా సౌందర్యానికి పునాదైన వ్యాకరణాన్ని ఎంత చక్కగా నేర్పించేవారో కదా. ఛందస్సుల్లో వచ్చే ఉత్పలమాల, చంపకమాల, పద్యాల గురు లఘువులు గుర్తిస్తూ గణాలు విభజించడం ఒక పెద్ద ఆటలా ఉండేది. ఇక సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి లాంటి సంధులు, ద్వంద్వ దిగు సమాసాలు లాంటి సమాసాలను విడదీసి విగ్రహ వాక్యాలు రాస్తుంటే తెలుగు భాషలో ఎంతటి శాస్త్రీయత, లాజిక్ ఉందో మనకి అర్థమయ్యేది. ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవడం అంటే భారం కాదు, అదొక అద్భుతమైన జ్ఞాన ప్రయాణం.
1: మరి అప్పట్లో కేవలం పరీక్షల కోసం బట్టి పట్టడం ఉండేది కాదు, వ్యాకరణం నేర్చుకోవడం వల్ల పదాలను ఎలా ఉచ్చరించాలి, వాక్యాన్ని ఎలా నిర్మించాలి అనే విచక్షణ అలవడేది. అందుకే ఆ తరం వాళ్ళు తెలుగులో మాట్లాడినా రాసినా అందులో ఒక గంభీరత, ఒక స్పష్టత కనిపించేవి. మరి వేళ విద్యా సంస్థలు మ్యాథ్స్, లాజిక్ గురించి మాట్లాడుతున్నాయి కానీ మన తెలుగు వ్యాకరణం, ఛందస్సులో ఉన్నంత అద్భుతమైన గణిత శాస్త్ర లాజిక్ మరి ఇందులోనూ లేదు. మరి ఆ సంపదను ఇవాళ పిల్లలకి దూరం చేయడం నిజంగా విచారకరం.
0: ఖచ్చితంగానమ్మా, ఆనాటి తెలుగు చదువులే మనకి సంస్కారాన్ని, జీవిత విలువల్ని నేర్పాయి. ఇప్పటికైనా స్కూళ్లలో కేవలం మార్కుల కోసం కాకుండా పాత రోజుల్లో లాగా భాషలోని లోతును, వ్యాకరణంలోని అందాన్ని పిల్లలకి రుచి చూపించాలి. అప్పుడే మన మాతృభాష కమదనం తర్వాతి తరాలకి అందుతుంది.
1: మనం పాత రోజుల్లో తెలుగును ఎంత లోతుగా నేర్పించేవారో మాట్లాడుకున్నాం కానీ ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు స్కూళ్లు మర్చిపోతున్న ఒక పరమసత్యం ఏంటో తెలుసా? మన మాతృభాష అయిన తెలుగే మిగతా అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడానికి అసలైన మూలం మరియు పునాది. పిల్లవాడికి మాతృభాషలో స్పష్టత, అవగాహన ఉంటేనే వాడు సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సులభంగా అర్థం చేసుకోగలడు.
0: ఇది కేవలం మన నమ్మకం కాదమ్మా, ఎంతో మంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తేల్చిన నిజం. ఏ పిల్లవాడైనా సరే తన మాతృభాషలో ఒక విషయాన్ని ఎంత త్వరగా గ్రహించగలడో వేరే భాషలో అంత త్వరగా గ్రహించలేడు. మాతృభాషలో థింకింగ్

0: కెపాసిటీ గట్టిగా ఉంటే ఆ లాజిక్ అనేది మ్యాథ్స్లోని ఈక్వేషన్లను విడమర్చి అర్థం చేసుకోవడానికి, సైన్స్లోని కఠినమైన కాన్సెప్ట్లను విశ్లేషించడానికి ఒక టూల్లా ఉపయోగపడుతుంది. అంటే పునాది లాంటి భాష బలంగా లేకపోతే దాని మీద మీరు నిర్మించే సైన్స్ మ్యాథ్స్ అనే బిల్డింగ్ ఎప్పటికైనా బలహీనంగానే ఉంటుంది.
1: ఇక చుట్టుప్రక్కల ఉన్న సమాజాన్ని, ప్రకృతిని పిల్లలు మొదటగా అర్థం చేసుకునేది అమ్మ నేర్పిన భాషతోని. సైన్స్లో మనం చదువుకుని జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం లాంటి విషయాలన్నీ మన తెలుగు సాహిత్యంలో, పద్యాల్లో ఎప్పుడో అంతర్భాగంగా ఉన్నాయి. మన భాషలోని పదజాలం, వాక్య నిర్మాణం పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. ఈ సృజనాత్మకత ఉన్నప్పుడే వాడు సైన్స్లో కొత్త ఆవిష్కరణలు చేయగలడు. కానీ దురదృష్టవశాత్తు మూలాన్ని వదిలేసి కొమ్మలను పట్టుకుని వేలాడు తున్నట్లుగా మాతృభాషను పక్కన పెట్టి మిగతా సబ్జెక్టుల్లో ర్యాంకులు సాధించాలని పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున్నాం.
0: సో లిజనర్స్, మన తెలుగు భాషా వైభవాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీ అందరి కోసం వస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. సో నువ్వు ఇందాక చెప్పిన విషయం చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. అందుకే మన కొత్త విద్యా విధానాలు కూడా ప్రాథమిక విద్యని భాషలోనే బోధించాలని చెప్తూ ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ అయినా చదవడం వేరు, దాన్ని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకోవడం వేరు. ఆకళింపు చేసుకునే శక్తి ఇచ్చేది కేవలం అమ్మ భాష మాత్రమే. ఇప్పటికైనా విద్యా సంస్థలు తెలుగుని ఒక సబ్జెక్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులకి మూల శక్తిగా గుర్తించాలి.
1: అవునన్నయ్య, మరి ఇప్పటి వరకు మనం సబ్జెక్టుల గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు ఒక మనిషి సమాజంలో ఎదగడానికి కావలసిన వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి, నాయకత్వ లక్షణాలకి మన మాతృభాష ఎంతలా ఉపయోగపడుతుందో చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు. మరి వేళ చాలామంది స్టేజ్ ఫియర్తో బాధపడుతున్నారు. 400 మంది ముందు నిలబడి మాట్లాడాలి అంటే కాళ్ళు అణుకుతున్నాయి. మరి దీనికి కారణం భాష మీద పట్టు లేకపోవడమే. అదే మన సొంత అమ్మ భాష తెలుగులో అయితే మనసులోని భావాలను ఎలాంటి భయం లేకుండా ఎంతో స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తపరచగలం. ఆ ధైర్యమే మనలో ఆత్మవిశ్వాసాన్ని నర నరాల్లో నింపుతుంది.
0: కరెక్ట్ అమ్మా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడడమే అనుకుంటారు, కానీ అసలైన కమ్యూనికేషన్ అంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటివాడి హృదయానికి హత్తుకునేలా చెప్పడం. అది కేవలం మన మాతృభాషతోనే సాధ్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన భాషలో స్పష్టంగా ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతాడో సమాజంలో ఒక లీడర్గా ఎదగడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎన్టీఆర్ కానీ లేదంటే ఇతర గొప్ప గొప్ప నాయకులు కానీ అంతలా జనాన్ని ఆకట్టుకున్నారు అంటే దానికి కారణం మన తెలుగు భాషలోని గంభీరత, దాన్ని వాళ్ళు ప్రయోగించిన తీరే.
1: చాలా చక్కగా చెప్పావన్నయ్య. మరొక మనిషి ఆలోచనలు ఎప్పుడు కూడా తన మాతృభాషలోనే సాగుతాయి. సొంత భాషలో చక్కగా మాట్లాడగలిగే వాడికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది, లోతైన విశ్లేషణ చేయగలడు. ఎప్పుడైతే భాషపై పట్టుంటుందో అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి భయం ఉండదు. ఆ గంభీరమైన తెలుగు పదాలు మాట్లాడుతూ ఉంటే సభంతా నిశ్శబ్దంగా వింటుంది. ఆ గుర్తింపు మన వ్యక్తిత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. కాబట్టి తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష కాదు, మనలో లీడర్షిప్ క్వాలిటీస్ ని, కాన్ఫిడెన్స్ ని పెంచే ఒక అద్భుతమైన సంస్కారం.
0: అందుకే యువత ఈ విషయాన్ని బాగా గుర్తు చేసుకోవాలి. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మీ వ్యక్తిత్వాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ని మరింత బలంగా మార్చుకోవడానికి తెలుగును ఒక ఆయుధంగా వాడుకోండి. మన వాళ్ళు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ అటకెక్కిస్తూ ఉంటే ప్రపంచ వ్యాప్తంగా విదేశీయులు మాత్రం మన తెలుగు భాష గొప్పదనాన్ని, దానిలోని తీపుని తెలుసుకుని మురిసిపోతున్నారు. ఎంతో ఇష్టంగా తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు సాహిత్యంపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. మన భాషలోని శబ్ద మాధుర్యానికి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని

0: లోబడే దీని సౌందర్యానికి ముక్తులైన విదేశీయుల గురించి వింటే మనకి నిజంగా గర్వంతో గుండె ఉప్పొంగుతుంది.
1: నిజమనయ్య, మరలా తెలుగు భాషను అమితంగా ప్రేమించి నేర్చుకున్న కొందరు ప్రముఖ విదేశీయుల గురించి మన శ్రోతలకి వివరంగా చెప్పాలి. ముందుగా మనం సిపి బ్రౌన్, మరి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటారు కదా, మరి బ్రిటన్ ఇంగ్లాండ్ అన్నమాట. మరి చరిత్రలో మనం అస్సలు మర్చిపోకూడని పేరిది. ఈయన బ్రిటన్ దేశస్థుడైన, ఉద్యోగ రీత్యా మన దేశానికి వచ్చి తెలుగు నేర్చుకున్నారు. మన వేమన పద్యాలను సేకరించి వాటిని ఇంగ్లీష్లోకి అనువదించడమే కాకుండా మొట్టమొదటి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువును తయారు చేసి అంతరించిపోతున్న ఎన్నో తెలుగు కావ్యాలను అచ్చువేయించి తెలుగు భాషకు పునర్జన్మనిచ్చారు.
0: తర్వాత గల్టిన్ ఒట్టెన్, ఈవిడ జర్మనీ దేశస్థురాలు. ఈమె జర్మనీ దేశానికి చెందిన యువతి అయినా సరే మన తెలుగు సంస్కృతి భాషపై ఉన్న ఇష్టంతో స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం నేర్చుకున్నారు. ఈమె సోషల్ మీడియాలో తెలుగు పద్యాలు పాడుతూ, తెలుగు సంభాషణలు చేస్తూ మన తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు.
1: ఇకలని ప్రొఫెసర్ వెల్చర్ నారాయణరావు గారు, మరి అమెరికా అన్నమాట, డేవిడ్ షుల్మన్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త. ఈయన తెలుగు భాషలోని సాహిత్యం, ప్రబంధాల సౌందర్యానికి ముగ్ధుడై తెలుగును ఎంతో లోతుగా నేర్చుకుని అన్నమయ్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలపై అద్భుతమైన పరిశోధనలు చేసి పుస్తకాలు కూడా రాశారు.
0: కరెక్ట్ అమ్మా. తర్వాత కోలిన్ మెకెంజీ గురించి మాట్లాడుకోవాలి. ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ సర్వేయర్ జనరల్. మన దేశంలో పర్యటించినప్పుడు తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి స్థానిక పండితుల సహాయంతో ఎన్నో తెలుగు చారిత్రక గ్రంథాలని, శాసనాలని, కాఫీయత్తులను సేకరించి భద్రపరిచారు.
1: అబ్బా, వింటుంటేనే ఎంతో ఆశ్చర్యం, గర్వం వేస్తున్నాయి కదా. మరి ఎక్కడో వేల మైళ్ళ దూరంలో పుట్టి వేరే సంస్కృతుల్లో పెరిగిన వాళ్ళు మన తెలుగు భాషలోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ దాన్ని నెత్తిన పెట్టుకుంటుంటే, మన వాళ్ళు మాత్రం తెలుగు మాట్లాడటానికి సిగ్గుపడటం ఎంత విచారకరం. మరి విదేశీయుల స్ఫూర్తిని చూసైనా మన తెలుగు వాళ్లలో కనువిప్పు కలగాలి. మన భాషను మనం గౌరవించుకుంటేనే సమాజంలో మనకి గౌరవం అనేది ఉంటుంది.
0: ఖచ్చితంగా పరభాషల్ని నేర్చుకుందాం అమ్మా, కానీ పరాయి వాళ్లే మెచ్చుకునే మన మాతృభాషను మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు. మనం తెలుగు భాషను నేర్చుకున్న ఆ విదేశీయుల పేర్లు చెప్పుకున్నాం, కానీ అసలు వాళ్ళు మన తెలుగు భాష గొప్పదనాన్ని ఏ విధంగా కొనియాడారు, ప్రపంచ వేదికలపై దాని తీపిని ఎలా కీర్తించారు అనే విషయాలు వింటే ప్రతి తెలుగువాడి ఒళ్ళు పులకరిస్తుంది. ఎక్కడో ఇటలీ దేశస్థుడైన నికోలో కాంటీ నుండి మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడి సలహాదారుల వరకు మన తెలుగును కీర్తించిన విధానం నిజంగా అద్భుతం. నిజంగా మన భాషా కీర్తిని విశ్వవ్యాప్తం కూడా చేశాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కొన్ని విషయాలున్నాయి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటూ ఉంటారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలో కాంటీ తెలుగు భాషను విని ముగ్ధుడైపోయాడు. ఇటాలియన్ భాషలాగే తెలుగులో కూడా ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది, అజంత భాష అన్నాడు. అందుకే వినడానికి ఎంతో మధురంగా, సంగీతంలో ఉండే మన తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని ప్రపంచానికి పరిచయం చేశాడు.
1: ఇక తర్వాత అతి మధురమైన భాష, మరి బ్రిటన్కి చెందిన సిపి బ్రౌన్ గారు తెలుగు సాహిత్యాన్ని లోతుగా పరిశోధించి ప్రపంచంలోని అత్యంత సుసంపన్నమైన పదాల అమరికలు, ఎంతో సరళమైన, వినడానికి అమృతంలా ఉండే అతి మధురమైన భాష తెలుగు అని కీర్తించారు.
0: అవునమ్మా, కవిత్వానికి అత్యంత అనుకూలమైన భాష మన తెలుగు భాష. జర్మనీకి చెందిన ప్రసిద్ధ భాషా పరిశోధకులు తెలుగులోని ఛందస్సు, వ్యాకరణం చూసి భావ ప్రకటనకి మరియు కవిత్వం రాయడానికి ప్రపంచంలోనే ఇంతకంటే అనుకూలమైన, అందమైన భాష మరొకటి లేదని శ్లాఘించారు.
1: ఇక అలానే అంతరిక్ష పరిశోధనలో తెలుగు ముద్ర. మరి ఇటీవలి కాలంలో నాసా శాస్త్రవేత్తలు మరియు అమెరికా ఉన్నతాధికారులు సైతం భారతీయ భాషల్లో తెలుగులో ఉన్న స్పష్టత, తార్కికత, కంప్యూటర్ కోడింగ్కు, కమ్యూనికేషన్కు ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. మరి వింటుంటేనే ఎంతో గర్వంగా ఉంది కదా. మరి పరభాషా పండితులే మన తెలుగును ఇంతగా నెత్తిన పెట్టుకుని కీర్తిస్తుంటే, మనం మాత్రం మన ఇంట్లో తెలుగు మాట్లాడటానికి వెనకాడుతున్నాం. మన కవులైన రాయల వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అప్పుడే చెప్తే, దాన్ని విదేశీయులు ఈరోజు నిజం చేసి చూపిస్తున్నారు.
0: కరెక్ట్ అమ్మా. విదేశీయుల నోట మన తెలుగు కీర్తనలు విన్నప్పుడైనా మన కళ్ళు తెరుచుకోవాలి. మన భాషలోని ఈ విశ్వవ్యాప్త గొప్పదనాన్ని గుర్తించి మన పిల్లలకి గర్వంగా కూడా తెలుగు నేర్పించాలి. విదేశీయులే మన తెలుగును అంతగా కొనియాడితే మరి మన మూలాల్లో ఉన్న తెలుగు సాహిత్యం, దాని వెనక ఉన్న అద్భుతమైన భాషా వికాసం, అలాగే ఈ భాషను కాపాడడానికి తమ జీవితాలనే అంకితం చేసిన మన స్వదేశీ మహానుభావుల గురించి

0: చెప్పుకోకపోతే నిజంగా ఈ కార్యక్రమం అస్సలు పరిపూర్ణం కాదు.
1: అవునన్నయ్య, మరి విదేశీయులే మన తెలుగును అంతగా కొనియాడితే మరి మన మూలాల్లో ఉన్న తెలుగు సాహిత్యం, దాని వెనుక ఉన్న అద్భుతమైన భాషా వికాసం, అలానే ఈ భాషను కాపాడటానికి తమ జీవితాలని అంకితం చేసిన మన స్వదేశీ మహానుభావుల గురించి చెప్పుకోకపోతే ఎలా చెప్పు? అసలు మన తెలుగు సాహిత్యం ఎంతటి సుసంపన్నమైనదంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే కవిత్రయం మహాభారతాన్ని తెలుగులోకి తెచ్చి మన భాషా వికాసానికి గట్టి పునాది వేశారు. ఇక తర్వాత శ్రీనాథుడి అల్లనల్లని పదాల సౌందర్యం, పోతన భాగవత భక్తిరసం మన తెలుగు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇక విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలం మన భాషకు ఒక స్వర్ణయుగం. అల్లసాని పెద్దన వంటి అష్టదిగ్గజ కవులతో ప్రబంధ సాహిత్యం వర్తిల్లింది. త్యాగయ్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, అన్నమయ్య సంకీర్తనలు మన తెలుగు భాషకు సంగీత మాధుర్యాన్ని అద్దాయి.
0: ఎంత అద్భుతమైన చరిత్రమ్మా. మరి ఈ కవులతో పాటు ఆధునిక కాలంలో తెలుగు భాషను కాపాడడానికి, జన సామాన్యానికి చేరువ చేయడానికి పోరాడిన మహానుభావులు ఎందరో ఉన్నారు కదా. గిడుగు రామ్మూర్తి పంతులు గారు గ్రాంధిక భాష శృంఖలాల నుంచి తెలుగును విడిపించి ప్రజలు మాట్లాడే వాడుక భాషకు, అంటే వ్యవహారిక భాషగా పట్టం కట్టారు. ఈ వేళ మనం ఇంత సులభంగా తెలుగును రాసుకోగలుగుతున్నామంటే దానికి గిడుగు వారి పోరాటమే కారణం. అందుకే వారి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. తర్వాత గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అంటూ సరళమైన తెలుగులో సామాజిక చైతన్యాన్ని తెచ్చిన మహాకవి.
1: ఇక అలానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆధునిక తెలుగు వచనానికి రూపురేఖలు దిద్ది సమాజ శ్రేయస్సు కోసం భాషను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడారు. ఇక అలానే పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రాతిపదికన మన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని తపనతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు కారకులయ్యారు, మన అస్తిత్వానికి ప్రాణం పోశారు.
0: ఒక్కొక్కరి పేరు తలుచుకుంటేనే ఒళ్ళు పులకిస్తుందమ్మా. వీరంతా చేసిన సేవ వల్లే ఈవేళ మనం ఇంత గర్వంగా తెలుగు వాళ్ళమని చెప్పుకోగలుగుతున్నాం. వీళ్ళు అందించిన సాహిత్యం, పెంచి పోషించిన ఈ భాషా వికాసం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, మన గుండెల్లో, మన నిత్య సంభాషణల్లోనూ బతకాలి. మన పూర్వీకులు అందించిన ఈ అమూల్యమైన వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించడమే మనం ఆ మహానుభావులకిచ్చే అసలైన నివాళి.
1: మన తెలుగు భాష సౌందర్యం మన మహానుభావుల త్యాగాల ముచ్చట్లు. మరి విన్నారు కదండి, ఇప్పటికైనా మన మాతృభాషను గుండెలకు హత్తుకుందాం. లిజనెస్ మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు కలిసాం, ఈనాటి మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఈ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరెప్పట్లాని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి మాట్లాడటం ఒక కళ అయితే ఎదుటివారి మాటలను శ్రద్ధగా ఆలకించడం ఒక గొప్ప సంస్కారం కదండి. అంటే మాట్లాడటం అనేది ఒక కళ అయితే ఎదుటివారి మాటలను శ్రద్ధగా ఆలకించడం ఒక గొప్ప సంస్కారం. మరి శ్రోతలందరికీ కూడా ప్రపంచ శ్రవణ దినోత్సవ శుభాకాంక్షలు. లిజినెస్ మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలాని ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విశామ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈ కార్యక్రమంలో మీరు చెప్పే మంచి మంచి మాటలు, ఆధ్యాత్మిక విషయాలు, పురాణ గాథలు, రియల్ స్టోరీలు, మరి అలానే చక్కని పాటలు ఎంతగానో నచ్చుతున్నాయి అని చెప్పంటున్నారు. అలానే మరి పూరి జగన్నాథుని రథోత్సవం యొక్క మరి చాలా చక్కని విషయాలు అయితే మాకు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఎర్ర సముద్రం చిత్రం నుండి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని నడపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి పూరీ జగన్నాథుడి రథయాత్ర నిన్నటి నుండి స్టార్ట్ అయ్యాయి కదండి, ఇవాళ 9 రోజులు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఏంటంటే మరి చాలామంది అనుకుంటూ ఉంటారు, మన జీవితకాలంలో అరే ఒక్కసారైనా సరే పూరీ క్షేత్రం వెళ్ళలేకపోయాం కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అంటే తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించవలసిన కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే 7 మోక్షపురులు అని చెప్పంటారు. అందులో ఒకటి పూరీ క్షేత్రం. మరి ఈ క్షేత్రాన్ని దర్శించలేకపోతున్నాం అనుకునేవారు, ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రం అని చెప్పి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని నిత్యం 21 సార్లు చేసుకోగలిగితే మరి పూరీ క్షేత్రం వెళ్ళి రథయాత్ర చూసి వచ్చినంత ఫలితం ఉంటుందట. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, అరే మనం వెళ్ళి ఏం వెళ్ళగలం అని చెప్పేసి, అసలు మీరు పూరీ కనుక వెళ్తే కనుక ఇప్పుడు అసలు మీకు ఏది దొరకదండి, అసలు రూమ్స్ దొరకవు, టికెట్స్ దొరకవు, అక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారనమాట, అసలు ఖాళీ ఉండదు. కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మ జనాలు చూస్తే ఎందుకు ఇక్కడి నుంచే టీవీలో చూసి దండం పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో ఉండే దండం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు మనకి ఈ తిప్పలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. కాబట్టి

0: ఏంటంటే, మన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించవలసిన కొన్ని క్షేత్రాలు ఉంటాయి. అవి ఏడు మోక్షపురులు అంటారు. అందులో ఒకటి ఈ పురీ క్షేత్రం అనమాట. మరి ఈ క్షేత్రాన్ని దర్శించలేకపోతున్నాం అనుకునేవారు, మరి ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రం అని చెప్పి ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని కనుక మనం నిత్యం ప్రతిరోజు 21 సార్లు చేసుకోగలిగితే మనం పూరీ క్షేత్రం వెళ్ళి రథయాత్ర చూసి వచ్చినంత ఫలితం ఉంటుందట. మరి ఇంకెందుకు అలసి ఆ మంత్రం ఏంటనేది తెలుసుకుందామా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. చాలా సింపుల్ కదండి, మరొకసారి చెప్తాను వినండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇది ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చేసుకోగలిగితే కనుక మనం పురీ క్షేత్రం వెళ్ళి ఆ స్వామివారి యొక్క రథయాత్ర చూసి వచ్చినంత ఫలితం ఉంటుందట. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ రోజు నుంచే మొదలు పెడతారా? ఆ క్లీజ్నెస్ మరలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS వచ్చేసి మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి విష్ణురెడ్డి వారికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ వీకెండ్ అంటున్నారు. మరి సూపర్గా ఉంటున్నాయి ప్రోగ్రామ్స్, చాలా చాలా బాగుంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం దేవాలయం చిత్రం నుండి మరి దశావతారాల పాట ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: అజ్ఞాన పుట్టికటిని పారు.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఇందాక మనం ఒక మంచి మంత్రం గురించి తెలుసుకున్నాం కదండి, అంటే పూరి క్షేత్రం వెళ్ళలేని వాళ్ళు, రథయాత్ర చూడలేని వారు మరి శ్రీకృష్ణ ధనాకర్షణ శ్రీకృష్ణ మంత్రాన్ని పఠిస్తే కనుక మరి చక్కగా అంతటి పుణ్యం వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అలానే మరి ఈరోజు శనివారం కదండి, మరి చాలామంది ఏంటంటే గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారు కదండి. పాపం చాలా చాలా బాధలు పడుతూ ఉంటారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు, నోములు వ్రతాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వారి బాధలు వర్ణనాతీతం అన్నమాట, అంటే గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఏలినాటి శనితో బాధపడేవారు.

వారి కోసం మరి సృష్టికర్త బ్రహ్మదేవుడు మరి పూరి జగన్నాథుడికి సంబంధించి ఏకాదశ నామాలను మనకి ప్రసాదించాడు. మరి ఆ ఏకాదశ నామాలతో ఆయన స్తుతించాడు. మరి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ ఏకాదశ నామాలతో ఆ పూరి జగన్నాథుని స్తుతించాడట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ 11 నామాలు ఏంటో తెలుసుకుందామా? మరి అవి ఏంటంటే ఓం ఉచ్ఛిష్ట జగన్నాథాయ నమః, ఓం శ్రీక్షేత్ర జగన్నాథాయ నమః, ఓం శంఖక్షేత్ర జగన్నాథాయ నమః, ఓం పురుషోత్తమ క్షేత్ర జగన్నాథాయ నమః, ఓం నీలాద్రి క్షేత్ర జగన్నాథాయ నమః, ఓం ఓఢ్యానపీఠ జగన్నాథాయ నమః, ఓం మత్స్య వైకుంఠ జగన్నాథాయ నమః, ఓం యవనికాతీర్థ జగన్నాథాయ నమః, ఓం కుశస్థలి జగన్నాథాయ నమః, ఓం పురీక్షేత్ర జగన్నాథాయ నమః, ఓం శ్రీ జగన్నాథ జగన్నాథాయ నమః. మరి ఈ 11 నామాలు కూడా చాలా చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే, సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడే ఈ ఏకాదశ నామాలు అంటే ఈ 11 నామాలతో పూరి జగన్నాథుడిని స్తుతించాట. కాబట్టి ఉచ్ఛిష్ట జగన్నాథ, శ్రీక్షేత్ర జగన్నాథ, శంఖక్షేత్ర జగన్నాథ, పురుషోత్తమ క్షేత్ర జగన్నాథ, నీలాద్రి క్షేత్ర జగన్నాథ, ఓఢ్యాన పీఠ జగన్నాథ, మత్స్య వైకుంఠ జగన్నాథ, యవనికాతీర్థ జగన్నాథ, కుశస్థలి జగన్నాథ, పురీక్షేత్ర జగన్నాథ, శ్రీ జగన్నాథ జగన్నాథాయ నమః. మరి 11 నామాలు కూడా మనం నిత్యం పఠిస్తే, అంటే ఈ నామాలు నిత్యం పఠిస్తే కనుక ఆయన రక్షణ వలయంలోకి అయితే చేరిపోతామటండి. అంటే చుట్టూ కూడా మనకు ఒక రక్షణ వలయం లాగా ఏర్పడుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ 11 నామాలు ప్రతిరోజు చదువుకున్నా విన్నా చాలా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే మొదలు పెట్టేసేయండి. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు భక్త కన్నప్ప చిత్ర నుండి ఆకాశం దించాలా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడవడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి పూరి జగన్నాథుడి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మరి 11 నామాల గురించి తెలుసుకున్నాం, అలానే శ్రీకృష్ణ ధనాకృష్ణ శ్రీకృష్ణ మంత్రం గురించి తెలుసుకున్నాం. ఇకలా ఇప్పుడు మనం మరి పూరి క్షేత్రం కనుక వెళ్తే కనుక మనం ఆ పూరి టెంపుల్ తూర్పు ద్వారంలో మరి 3వ మెట్టును యమదండం అంటారట. మరి దీనికి సంబంధించి తెలుసుకుందాం. మరి మెట్లు ఎక్కేటప్పుడు గుమ్మటంలోంచి 3వ మెట్టు మీద ఒక ఇనుప పలక లాంటిది ఒకటి కనిపిస్తుంది. ఆ పలకని యమదండం అంటారు. అంటే ఏంటి అంటే దానికి ఒక నియమం ఉంది. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా అది తొక్కి వెళ్ళాలి. మరి ఆలయంలోంచి వచ్చేటప్పుడు పొరపాటును కూడా తొక్కకూడదు. మరి ఉదయం వెళితే కనుక ఇలా ఆలయంలోకి వెళ్ళదీస్తారు. మరి రానివ్వడం మాత్రం ఇటువైపు రానివ్వరు. కానీ నార్త్ సౌత్ నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఇక సాయంత్రం లేదా రాత్రి వెళితే మాత్రం మరి ఇటు నుంచే వెళ్ళడం, ఇటు నుంచే రావడం. దాంతో పాపం వచ్చేటప్పుడు తెలియక చాలామంది తొక్కేస్తూ ఉంటారనమాట. మరి పొరపాటును కూడా దాన్ని వచ్చేటప్పుడు తొక్కకూడదట. మరి ఎందుకు అంటే మరి బ్రహ్మదేవుడితో పాటు దేవతలంతా కూడా ఈ పూరీ క్షేత్రానికి వస్తారట. మరి వచ్చిన ప్రతీ దేవత కూడా లింగాన్ని ప్రతిష్ఠించడము, ఆలయాన్ని నిర్మించడము చేస్తారట. మరి యమధర్మరాజు ఏం చేశాడంటే ఒక విచిత్రమైన శిలని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు. ఆ 3వ మెట్టు మీద శిలని ప్రతిష్ఠించి మరి మీ అందరికీ కూడా ఒక వరం ఇస్తున్నాను అంటాడు. మరి దాని మీద అడుగు వేసి ఎవరైతే వెళతారో ఆ పాపం అంతటినీ కూడా నేను జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు లేకుండా చేస్తాను అంటాడు. అంటే ఎవరైతే మనం పాపాలతో వెళ్తూ ఉంటాం కదండి, ఎప్పుడైతే మనం ఆ మెట్టు మీద అడుగు పెట్టామో అంతే అప్పటి వరకు మనం చేసుకున్న పాపాలన్నీ కూడా అక్కడితో సరిపోతాయి అన్నమాట. ఆ స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం నిండుగా 100% మంచి భావంతో ఉంటామన్నమాట. మరి వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ మెట్టుని తొక్కకుండా రావాలి. ఎందుకంటే మళ్ళీ ఆ పాపాలని మనం తిరిగి తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే దాంతో అందరూ కూడా మరి విపరీతంగా అక్కడ తొక్కి వెళ్ళడంతో మరి దేవస్థానం వారు ఏం చేస్తారంటే ఒక ఇనుప ప్లేటుని దాని మీద వేస్తారంట. కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తొక్కేయకుండా దాని మీద కుడి

సౌందర్య గారు. మరి ఎందుకంటే సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. తన తొలి చిత్రం మనవరాలి పెళ్లి చిత్రం నుండి తన ఆఖరి చిత్రం శ్వేతనాకు వరకు సౌమ్యమైన నటనతోనూ జూనియర్ సావిత్రిగాను జూనియర్ మహానటిగా పేరుగాంచిన సావిత్రి గారి బాటలోనే పయనిస్తూ ఈనాటి సావిత్రిగా అందరి చేత ఎన్నో అభినందనలు అందుకుని చక్కని చిత్రాలు తన అతి చక్కని అతి నటనతో అందరినీ ఎంతగానో అలరించి చిన్న ప్రాయంలోని స్వర్గస్థురాలైన మరి సౌమ్య నటి సౌందర్య గారికి. అలానే మరి ఆమె నటిస్తుందా లేదా మనం మన ఇంట్లో మన బామ్మతోనూ అమ్మమ్మతోనూ ఆడుకుంటున్నామా, అసలు మనం ఇంట్లో ఉన్నామా, థియేటర్లో ఉన్నామా అనిపించేలా కొన్ని ఓల్డ్ మూవీస్లో అక్కగాను ఆ తర్వాత అమ్మగాను అత్తగాను ఆ తర్వాత కాలంలో ముందనుకున్నట్లుగా అమ్మమ్మగాను బామ్మగాను అత్యద్భుతమైన నటను కనబరచడమే కాకుండా మరి హరికృష్ణ నాగార్జున నటించిన సీతారామరాజు చిత్రంలో మరి నేను సౌమ్యమైన పాత్రలే కాదు విలన్ రోల్ కూడా చేయగలను అని ఒక ప్రయత్నం చేసినట్లుగా ప్రతి నాయకురాలుగా నటిస్తూ తలుపులు మూసేయండ్రా అనే డైలాగ్తో మనందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన అమ్మ నిర్మలమ్మ గారి జయంతి. మరి వారికి అలానే తెలుగు కవి సినీ రచయితకు అందశ్రీ గారి వర్తంతి, వారికి కూడా నివాళులు తెలియపరుస్తూ మరి ఎస్వీఆర్ గారు నిర్మాతగా దర్శకునిగా ప్రముఖ పాత్రలో అత్యద్భుతమైన తన నటను కనబరిచినటువంటి బాంధవ్యాలు చిత్రం నుండి ఘంటసాల మాస్టర్ గారు ఆలపించిన సాలూరి రాజేశ్వరరావు గారి సోదరులైన సాలూరి హనుమంతరావు గారి సంగీత నిర్వహణలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం మంచితనానికి ఫలితం వంచన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ఆవేదన మంచితనానికి ఫలితం.
1: లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి బ్రహ్మయ్య గారి కోసం, మాణిక్యాలరావు గారి కోసం, త్రిపతుల గుప్తా గారి కోసం, మరి మా అందరి కోసం కూడా జస్టిస్ చౌదరి చిత్రం నుండి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. అలానే ఒక చక్కని కొటేషన్ కూడా పంపించారండి. మరి ధర్మం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన మనసులు నిజాయితీని పాటిస్తే అది ధర్మం. మనం మాట్లాడే ప్రతి మాట నిజమైతే అది ధర్మం. మనం చేసే ప్రతి పని న్యాయమైతే అది ధర్మం. మనం వేసే ప్రతి అడుగు సత్యమైతే అది ధర్మం. ధర్మం బయట ఎక్కడో దొరకదు, అది మనం తీసుకునే నిర్ణయంలోనే ఉంటుంది. మనస వాచ కర్మణ ధర్మం పాటించు అంటున్నారు. అలానే ఈ చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

కన్న కొడుకునే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది. ఎందుకోసం? ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక.

ఆళ్లగడ్డ నుండి పాలెంపో లేగర్ అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి రోజు రాజేష్ గారు అలానే వారి సతీమణి అలేఖ్య గారి కుమార్తె రాణి పాప పుట్టినరోజు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ బంగారు కలలు చిత్రం నుండి పుట్టినరోజు చేచేలు చిట్టి పాపాయి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి రాణి పాపకు మీ తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి రాణి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు అంటున్నారు, కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని మాయ కట్ల వారి కుటుంబ సభ్యులు, హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి పూరి జగన్నాథుడి యాత్ర గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేస్తూ మరి అద్భుతమైన పాటలు కూడా వినిపించారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. మరి అలానే ఈరోజు ఎస్వి రంగారావు గారి వర్ధంతి, అలానే సౌందర్య గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ మాయాబజార్ చిత్రం నుండి వివాహ భోజనం అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

బిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపల్లెం నుండి శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వెంకట సంజీవ్ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, సావిత్రి గారు, అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు కేంద్రం వారికి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభోదయం అండి. మరి అలానే సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి విజయ మేడం గారు చెప్పే పురాణ కథలు, మరి చక్కని మాటలు మా హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని చెప్పంటున్నారు. అలానే మరి ఈరోజు అందాల నటి అలనాటి సౌందర్య గారి జయంతి సందర్భంగా వారు నటించిన చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. ఇక్కడనే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి పూరి జగన్నాథుడి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అద్భుతమైన శ్రీకృష్ణుని మంత్రం చెప్పారు, అలానే యమధర్మరాజు కథ కూడా చాలా చాలా చక్కని కథ గురించి తెలియజేశారు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా ఇదండి. మరి అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి త్రిమతుల గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా మీరు తెలియజేసిన ముందు మాట చాలా చక్కగా ఉంది అంటున్నారు. మీరు అన్నట్లుగా మాట్లాడటం ఒక కళ అయినప్పుడు ఆ మంచి మాటలను వినడం కూడా ఒక కళ లాంటిది అన్నది అక్షర సత్యం అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్క

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల

ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలకు నమస్కారం. రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గొమ్మడడియాలు అనే కథను నిన్నటి తరవై భాగాన్ని వింటారు. పైగా ఇది నా అంత బరువుంది, ఎలా చెయ్యాలి దీంతో? జాను డియర్, దీన్ని శుభ్రంగా గుడ్డతో తుడిచి చిన్న చిన్న ముక్కలు చేయాలి. చిన్నప్పుడు మగపిల్లాడి గాటు పెట్టాలి అంటూ నాతో గాటు పెట్టించేది అమ్మమ్మ. తర్వాత ఆ కాయలని అమ్మమ్మ, అత్తయ్యలు అంతా కలిసి చక్కచక్క తరిగి పెద్ద గుడ్డలో ముక్కలన్నీ మూట కట్టి దానిమీద రుబ్బురోలు పెట్టేవారు. 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఎలా, ఇది నాకు రాదే. పోనీ, మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకురానా? ఒళ్ళు మండిపోయింది జాహ్నవికి. చచా, నువ్వంత ఫీల్ అయితే దీన్ని ఎవరికైనా ఇచ్చేస్తాలే. అయినా అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తావు సింపుల్గా, ఆఫ్టర్ ఈ చిన్న పని చేయలేవా? రెచ్చగొట్టాడు. నువ్వు చేస్తావుగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ డీల్స్, నువ్వు చెయ్యలేవా? ఎదురుదాడికి దిగింది. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యలకు మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడం, హాలిడే స్పాట్స్కు తీసుకెళ్లడం చూశాను. కానీ ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చి ఇలా స్పాట్ పెడతారని నిన్ను చూశాకే తెలిసింది. ఏడవలేక నవ్వింది. పోనీ అమ్మని ఏమక్కర్లేదు, దీని తరిగి తగలై, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నట్లు ఈ బండకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? అది అది ఏమంటారో తెలీదు, ఎలా చెయ్యాలో తెలీదు. తెచ్చి నా నెత్తి మీద పెట్టడం మాత్రం తెలుసు, నన్ను డిస్టర్బ్ చేసి విసిగించుకు. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంది. జాను జాను కంగారుగా పిలిచాడు. నేనేం చచ్చిపోను, నన్ను విసిగించుకు, లోపల నుంచి అరిచింది. అది కాదు జాను, పోనీ నెట్లో చూద్దామా? తను లోపల అదే పనిలో ఉందని గ్రహించి అడిగాడు. ఎలాగో కనిపెట్టేశాడు తనేం చేయబోతుందో. ఈ పేరు తెలియని డిష్ను వెతికి పట్టుకోవాలంటే ఇద్దరూ ఉంటే ఈజీ. తలుపు తెరిచింది. వెల్కమ్ సార్, వెతకండి. నెట్ బ్రౌజ్ చేశాడు, సీరియస్గా చూడటం మొదలుపెట్టాడు. పాపడ్స్, స్పైసీ ఫుడ్స్, ఇదిగో దొరికింది. ఇంగ్రీడియంట్స్: బ్లాక్ గ్రామ్, గ్రీన్ ఆర్రెడ్ చిల్లీస్, హీమ్స్. ఫిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నంత దీక్షగా చదువుతున్నాడు. ఇద్దరూ కూర్చుని ఆపసొప్పాలు పడి ఆ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలు తిరిగారు. అమ్మయ్యా, 50% వడియాలైపోయినట్లే. మరి దీని మీద పెట్టడానికి రుబ్బురో లేది. తరిగిన ముక్కల్ని లొంగి పంచిలో మూట కడుతూ అన్నాడు. నువ్వు కూర్చో రాత్రంతా దానిమీద, 70 కేజీలు ఉంటావుగా అంది. ఎలాగైతేనే వాతావరణం అంతా కాస్తంత చల్లబడింది. అయినా కొత్త పెళ్లాంతో సరసాలు సరదాలు చేయకుండా ఈ గుమ్మడుడియల స్క్రీమేంటో, అందుకే ఇంచించి ఆ పేరు పెట్టారు నీకు అని గొడికింది. ఏయ్ నిన్ను, అయినా నేను మల్టీటాస్క్ స్పెషలిస్ట్ను, అందుకే నన్ను ఏరియా మేనేజర్ చేశారు తెలుసా? రిటార్ట్ ఇచ్చాడు. అమ్మయ్యా, గుమ్మడి గున్నేశ్వరరావు గారు ఇకనైనా ఆరాటం తీరిందా? విక్రించింది. తన పెసరట్ల అనుభవాన్ని గుర్తుంచుకుని కొనుక్కొచ్చిన బ్లాక్ గ్రామ్ నీళ్ళలో పోసింది రాత్రి పడుకునే ముందు.

పైడమా, కొంచెం ఆ పప్పు కడిగి వెట్ గ్రైండర్ వేయి. ఈలోపు నేను వంట ఫినిష్ చేస్తా. ప్రొద్దున్నే పనమ్మాయికి చెప్పింది. అమ్మాయి గారు, ఇదేంటి ఇట మినపగుళ్ళు పోశారు? పప్పు కదా పొయ్యాలి, ఇదంత త్వరగా పొట్టు రాదు. బ్లాక్ గ్రామ్ అంటే మరి అదే ఇచ్చాడు ఆ సూపర్ మార్కెట్లో. అయోమయంగా అంది. అయ్యో అమ్మాయి గారు, ఈ ఆలిది రాదు అంత బేగి. నీళ్లు మార్చి పెడతా, రేపు కడగాల్సిందే. అయినా ఇంత పప్పు పోసారు దేనికమ్మా? అడిగింది చునువుగా. అదేమిటో, గుమ్మడు అడియాలి మనసే మీ అబ్బాయి గారికి. పెద్ద పనే పెట్టారు, అది మీ వల్ల ఏటవుతుందమ్మా. రేపు కొంచెం త్వరగా మా అమ్మని కూడా తీసుకొస్తా. నే పెట్టనా? వద్దులే, నేనే పెడతా. కాస్త ఆ పప్పు క్లీన్ చేసి పెట్టు చాలు. ఎంత నేర్పినా శుచి శుభ్రం తెలియని దాని చేత ఆ పని చేయించడానికి మనసొప్పలేదు. మర్నాడు ఎలాగో ఇద్దరూ సెలవు పెట్టారు. ఓ రోజు సెలవు పెడితే ఇటు శని ఆదివారాలై దీపావళి కలిసి 4 రోజులు సెలవు వస్తుంది. ఎటైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేయొచ్చని. కానీ దీపావళికి తల్లి తండ్రి వస్తున్నట్లు ఫోన్ రాగాని ప్రోగ్రాం మారింది. అసలు గున్నేశ్వరరావు అంత ధైర్యంగా ఆ గుమ్మడికాయ తేవడంలో అంతరార్థం ఇదే. అయితే ఆ మాట పైకనలేడు. ఆ మాత్రం పని నాకు రాదా అని గొడవేసుకుంటుంది భార్యమణి. ఆ జాను అన్నట్లు మనం స్టేషన్కి వెళ్ళాలి, త్వరగా తయారు, అమ్మానాన్న వస్తున్నారు ఈవేళ. నిన్న ప్రాజెక్ట్ గొడవలో తర్వాత ఈ గుమ్మడికాయ గొడవలో పడి మర్చిపోయాను చెప్పడం. మర్చిపోయావా? అంత ముఖ్యమైన వార్త నమ్మమంటావా? లేకపోతే నేను ఎక్కడ గొడవ చేస్తానో అని చెప్పలేదా? అనుమానంగా అడిగింది. లేదురా, నిజంగానే మర్చిపోయా. అయినా నువ్వెందుకు గొడవ చేస్తావు? నువ్వేమంత ఇడియట్ కాదు. అమ్మ కూడా చాలా మంచిదిరా. ఏదో ఆ రోజు నిజంగా మనం ఈ హడావుడి బతుకుల్లో పడి సరిగా తినడం లేదని అందుగాని వేరేగా కాదు. నీకు తెలుసా, మాక్కకు కూడా చాలా ఐటమ్స్ రావు. అమ్మ అక్కతోనూ అదే అంటుంది. హాయిగా రుచిగా తినలేకపోతే ఇంతింత సంపాదనలు ఎందుకు, తగలయ్యనా అని. పైగా అమ్మకు నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం జాను. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి జానుకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది, బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న పిల్ల అయినా ఎంతో కలివిడిగా భేషజాలు లేకుండా ఉంటుంది అని ఎన్నిసార్లు అందో అమ్మ. ఒక్క మాట చెప్పు, నువ్వు ఏదైనా పని సరిగా చెయ్యకపోతే మీ పేరెంట్స్ నీది కోప్పటం లేదా? అలా కాదు ఇలా అని సరిదిద్దలేదా? ఇది అంతే. అంతేకాని నీకు పని రాదని వంట రాదని అవమానించడం కాదు. అమ్మ ఎన్నోసార్లు అంది. జాను ఆ కంప్యూటర్ మీద చకచకా చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, చాలా చురుకైన పిల్ల అని. అబ్బా ఎంత చక్కగా గాలి కొడుతున్నారండి, నాకు వంట రాదన్నారని అత్తయ్య మీద కోపం వచ్చిన మాట నిజమే కాని మీరన్నట్లు మా అమ్మా నాన్న అయినా అనరావో మాట అనుకుంటే అవును కదా అనిపిస్తుంది. మొత్తానికి మీ మేనేజర్ స్కిల్స్ అన్నీ కూడా నా మీద చూపించారు. అయ్యో ఈ పప్పు తొక్క వచ్చేస్తే ఎంత బాగుండును. నేను సొంతంగా పెట్టిన వడియాలు అత్తయ్య గారికి మావయ్య గారికి పెట్టి శభాష్ అనిపించుకుందినా? అంతలోనే నిరుత్సాహపడిపోయింది తల్లి. దాన్ని తొక్క తోలు అనరు, మినప్పప్పు పొట్టు అంటారు. ఏం చెక్క, మమ్మమ్మ దాంతో కూడా పొట్టొడియాలు పెట్టేది. స్టాప్ స్టాప్, మీరు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకండి. ఈ పాటికి పాపం ఆ రైలు వచ్చేసి ఉంటుంది, నేను 2 నిమిషాలు రెడీ అవుతాను. తమరు కాస్త అంతా సోకు త్వరగా ముగించండి మరి. హాయ్ అత్తయ్య, చాలాసేపు అయిందా ట్రైన్ వచ్చి? హాయ్ డాడ్, సారీ ట్రాఫిక్ జామ్. ఏం కాదు, నాకు క్లాస్ తీసుకోవడంతో లేట్ అయింది, అల్లరిగా అంది. షటప్, మెల్లగా గొణికాడు చెవి దగ్గర. అమ్మాయి జాను ఎలా ఉంది కొత్త కాపురం? ఇటు ఇల్లు అటు ఆఫీస్, ఇబ్బందిగా లేదు కదా? పోనీ అంటే వీడికి ఏ పని రాదు సాయం చెయ్యడానికైనా. ఇదిగో మనం వెళ్ళేది ఇంటికి, ఇక్కడి నుంచి ఇటే ఇంకో రైలు ఎక్కడం లేదు. అలా నడుస్తూ ఆయాసపడుతూ ఎందుకు అవస్థ? తీరిక ఇంటికెళ్ళాక వెద్దుగాని నీ కుశల ప్రశ్నలు. ఇంటికెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాక జాహ్నవి చకచక వంట చేసేసింది. అత్తగారు వంటింట్లోకి వస్తానన్నా రానివ్వకుండా భోజనాలు అయ్యాక అత్తగారు మామగారు కాసేపు పడుకుని లేస్తామని వెళ్ళాక కిచెన్లోకి వచ్చి ఆ పప్పుకేసి దిగాలుగా చూసింది. అంతలోనే హుషారు తెచ్చుకుని నిన్న పనిపిల్ల పప్పు 2 చేతులతో రుద్దడం గుర్తొచ్చి కింద చతికిలపడి 2 చేతులతో ఆ పప్పుని రుద్దడం మొదలుపెట్టింది.

0: కాసేపటికల్లా నల్లటి పట్టు విడిపోయి కొద్దిగా పప్పు తెల్లపట్టం చూసేసరికి హుషారొచ్చింది. కానీ ఆ రెండిని ఎలా వేరు చేయాలో అర్థం కాలేదు. ఎదురుగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న మొగుడిని చూసేసరికి మళ్ళీ ఒళ్ళు మండిపోయింది. ఏదో గట్టిగా అనపోయి లోపల అత్తమామలున్నారని గుర్తొచ్చి గుర్రుగా చూసింది. హరే జాను, ఇంకా చాలు గాని, ఈ వేళకి రెస్ట్ తీసుకుందాం పద, దాని సంగతి రేపు చూద్దాం నవ్వుతూ అన్నాడు. అప్పటికే నీరసం ముంచుకొచ్చిన జాహ్నవి ఏం మాట్లాడకుండా లేచి చేతులు కడుక్కుని బెడ్రూంలోకి దారితీసింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి అత్తగారు వంటింట్లో పప్పు కడిగి గ్రైండ్ చేస్తున్నారు. భర్త ప్రక్కని కిచెన్ గట్టు మీద కూర్చుని ఆ ఎపిసోడ్ కదలు కదలుగా చెబుతుంటే అంతా వింటూ హాయిగా నవ్వుతున్నారు ముగ్గురు కూర్చుని. పాపం, ఎందుకురా ఆ పిల్లని అలా ఏడిపిస్తావు? ఇప్పుడు ఏ ఆడపిల్లకు ఇలాంటి పనులు వస్తున్నాయి? అయినా నీకంతగా కావాలంటే నే పెట్టివనా? అసలు ఈ దీపావళి ముసురుకి ఇలాంటివి ఎవరైనా పెడతారా? ఎలా ఎండుతాయిరా? తనకు తెలియదు. సరే, నీకు తెలుసుగా ఇవి ఎండలో పెట్టాలని, మెత్త మెత్తగా మందలించింది తల్లి. అప్పుడు గుర్తొచ్చింది గున్నేశ్వర్కు అంతా కలిసి పెరట్లో మంచాల మీద చీరలు పరిచి వాటిని ఎండపెట్టడం, అయినా నెట్లో చూసి వడియాలు అప్పడాలు పెట్టడం. వండర్ఫుల్ ఐడియా, పక్కపక్క నవ్వారు మామగారు. అంతా బానే ఉంది, కానీ అసలు ఈ పని మొదలుపెట్టే 2 రోజులైపోయింది. పోనీ, ఇప్పటికైనా ఎలా అలా పెడదామంటే ఈ పాడువాన ఇప్పుడే రావాలా? ఇదంతా తీసుకెళ్ళి పెంట కుప్పలో పొయ్యాలేమో. అయ్యయ్యో, ఎంత ఖర్చు, అంతా వృధా అయిపోయింది, లబలబలాడింది అత్తగారు. ఓ, ఇవి డ్రై చేయాలి కదూ ఐడియా. అత్తయ్య, మీరు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేయండి, ఆ రూమ్లో కింద పెట్టి రూమ్ హీటర్ పెడదాం, కొంచెం డ్రై అవుతాయి. పోనీ ఫ్లడ్ లైట్స్ పెడదామా? వేటకారంగా అన్నాడు గున్నేశ్వరరావు. అసలు ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ చేసింది మీరు, పైగా జోకులు వేటకారులను. సరళం లేచింది. మీరు యుద్ధకాండలోకి దిక్కండి, ఆ అమ్మాయి చెప్పింది కాస్తంత బాగానే ఉందిరా. ఏదో రకంగా కాస్తంత తడారితే పాడైపోయి కంపు కొట్టకుండా ఉంటాయి. వెళ్ళి ఆ ఏర్పాట్లేవో చూడండి. ముక్కలు గట్టిగా పిడిచి పిండి కారం ఉప్పు కలుపుతూ అంది. ఐడియా వర్కౌట్ అయి గండం గడిచి వడియాలు బతికి డబ్బాలెక్కాయి. ఓ 10 రోజుల కష్టంతో. అమ్మా జాను, అన్నట్లు మీ నెట్ కాస్తంత అప్డేట్ చేయి. వడియాల తయారీకి కావలసిన వస్తువుల జాబితాలో ఎండ కూడా చేర్చు, లేకపోతే ఈ కాలం మేధావులంతా ఇలాగే ఇబ్బంది పడతారు, గలగల నవ్వేశాడు ఆనందరావు. పొండి మావయ్య, మీరు మరీను, అయినా అసలు బేసిక్స్ కూడా తెలియక అలా అయ్యింది. కానీ అమ్మయ్య, ఎలా అయితేనే మొత్తానికి గున్నేశ్వరరావు గారి గుమ్మడియాలు సూపర్ డూపర్ హిట్, కిలకిలా నవ్వేసింది జాహ్నవి. మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గున్నేశ్వరరావు గుమ్మడియాలు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MPH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా మెంటేవారి తోటలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేకాల అనంతరం అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించి అర్చనలు చేశారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఆషాఢమాసంలో భీమవరం పట్టణంలో నిర్వహించే మావుళ్లమ్మ జాతరలో భాగంగా 4వ వార్డు నర్సయ్య అగ్రహారం పరిధి గర్వు వీధిలో శుక్రవారం 400 మంది భక్తులతో సామూహిక కుంకుమ పూజలు చేయించారు. ఈ నెల 19న జాతర ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజా

సమస్యలు అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపుదామని ఎమ్మెల్యే పుల్పర్తి రామాంజనేయులు అన్నారు. ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని భీమవరం పురపాలక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు న్యాయం జరిగేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డ్రైన్ల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జేసీ కేఆర్ కల్పశ్రీ మాట్లాడుతూ అర్జీలను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో 34 అర్జీలు వచ్చాయని, భీమవరం పట్టణం నుంచి 25, గ్రామీణ ప్రాంతాల నుంచి 5, వీరవాసరం నుంచి 4 చొప్పున అర్జీలు అందాయని అన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని భీమవరంలోని డిఎన్ఆర్ న్యాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వై అశోక్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. వీరవాసరంలోని ఎంఆర్కే జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ బృందం శుక్రవారం తనిఖీలు చేసింది. ఈ పాఠశాలలో పీఎంశ్రీ నిధుల వినియోగంపై దీక్ష స్టేట్ కోఆర్డినేటర్ ఇస్మాయిల్, సమగ్ర శిక్ష ఏఎంఓ చంద్రశేఖర్ ఆరా తీశారు. ప్రయోగశాల, గ్రంథాలయం, క్రీడా విభాగాలు, స్కౌట్ అండ్ గైడ్స్, నైపుణ్య శిక్షణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చని సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సాగి రామకృష్ణంరాజు మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ కల్పశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు గతంలో చక్కగా చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో ఆటలతో సేద తీరేవారని అన్నారు. ప్రస్తుత కాలంలో చరవాణి, అంతర్జాలం వినియోగంతో విద్యార్థులు క్రీడలకు దూరమై ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. కష్టపడి చదవడంతో పాటు క్రీడల్లోనూ తగు నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లోని పీహెచ్డీ ఎంటెక్ విద్యార్థులకు మానసిక శ్రేయస్సు అనే అంశంపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ నీట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ రాజేశ్వర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మానసిక నిపుణురాలు శ్రీవాణి మాట్లాడుతూ విద్యా పరిశోధన రంగాల్లో విద్యార్థులు ప్రతిభ కనపరచాలంటే వృద్ధి దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. విజయవంతమైన జీవితానికి సానుకూల ఆలోచన విధానం, నిరంతర అభ్యాసం, పట్టుదల ఎంతో కీలకమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆసక్తి కలిగిన మహిళా సీనియర్ సిటిజన్లు విశ్రాంత మహిళా ఉద్యోగుల సేవలను అంగన్వాడీ కేంద్రాల్లో వినియోగించుకునేలా కార్యక్రమాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పిల్లలకు నైతిక విలువలు, కుటుంబ బంధాలు, జీవిత పాఠాలు, అనుభవాలతో చిన్నారులకు విద్య అందించేందుకు కృషి చేస్తారు. రోజుకు 2 గంటలు వారు సమీప కేంద్రాల్లో 6 ఏళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యా బోధనలో సహకరిస్తారు. కొన్ని జిల్లాల్లో తాజాగా కోవిడ్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఉన్నారు. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎవరికైనా కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అనుమానిత కేసులు నమోదు కాలేదని DMHO ఎం రవిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ 2026 విద్యా సంవత్సరానికి ఏపీ ఈఎపిసెట్ కౌన్సిలింగ్ పై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఏపీ ఈఎపిసెట్ అనుకున్నట్లుగా ముందుగానే జరిగింది. అయితే ఫలితాలు విడుదలకు 40 రోజుల పైనే పట్టడం, కౌన్సిలింగ్ తేదీ, ఫలితాల విడుదల తేదీల ప్రకటనలో జాప్యంతో విద్యార్థులలో సందేహాలు నెలకొన్నాయి. ఫలితాలు వచ్చిన 20 రోజులకు కౌన్సిలింగ్ మొదలు కానుంది. ఈ నెల 20వ తేదీ నుంచి అడ్మిషన్ల తొలి విడత కౌన్సిలింగ్ మొదలై 6వ తేదీ సీట్ల కేటాయింపుతో ముగుస్తుంది. 10వ తేదీ నుంచి తరగతులు మొదలు కానున్నాయి. గడిచిన 2 ఏళ్లలో ఇంజనీరింగ్ హవా సాగుతోంది. 2024 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల్లో 15 ఇంజనీరింగ్ కళాశాలల్లో 11,500 సీట్లు వరకు ఉంటే వాటిలో 80% సీట్లకు పైగా భర్తీ అయ్యాయి. 2025 సంవత్సరంలో 12,300 పైగా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏపీఈఎపిసెట్ 2025లో 11,700 ఉత్తీర్ణత సాధించడంతో 90% పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సీట్ల భర్తీలో అదే జోష్ కనపడుతోందని అంచనాలో ఉన్నారు. 2026 ఏపీఈఎపిసెట్లో 10,978 ఉత్తీర్ణులయ్యారు. 9,200 వరకు కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది సీట్ల భర్తీ గత ఏడాదిలో ఉండాలి. అయితే కౌన్సిలింగ్ ఆలస్యం, విద్యార్థులు వేరే రాష్ట్రాలకు మక్కువ చూపితే సీట్ల భర్తీ హవాకు బ్రేక్ పడే అవకాశం ఉంది. జిల్లాలో చెట్ల పెంపకానికి అటవీశాఖ సన్నద్దమైంది. సీడ్ బాల్స్ ద్వారా చెట్ల
పెంపకం చేపట్టాలని ప్రణాళిక చేసింది. జిల్లాలో ఈ ఏడాది 2.50 లక్షల సీడ్ బాల్స్ సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా 2 లక్షలు సేకరించారు. వాటిని పంచాయతీ

పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు వృక్ష ప్రేమికులకు సరఫరా చేస్తారు. ఈ నెల 24న ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్ డే రోజును కూడా అవసరమైన విద్యార్థులకు పంపిణీ చేసేలా అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలో 100,000 సీడ్ బాల్స్ కావాలంటూ అటవీశాఖకు ప్రతిపాదనలు చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం వంటి వివరాలు సమర్పించాలని అటవీశాఖ కోరింది. గంగరావి, ఉసిరి, ఎర్రచందనం, నెమలినార, చింత, సీమచింత, గుమ్మడి, టేకు, రేల, గానుగ, నేరేడు, నల్లజిల్లేడు, మర్రి, వేప, నల్లతుమ్మ, వెదురు తదితర రకాల సీడ్ బాల్స్ ను సిద్ధం చేస్తోంది. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ మరి ఎస్వి రంగారావు గారి గురించి తెలుసుకుందాం. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, తెలుగు చలనచిత్ర రంగానికి దొరికిన ఒక అపురూపమైన ఆభరణం. సామ్రాజ్యాన్ని శాసించే మహారాజైనా, గంభీరమైన పౌరాణిక పాత్రలైనా, కన్నీళ్లు పెట్టించే సెంటిమెంట్ తండ్రి పాత్రలైనా, ఆ ఖాయం, ఆ కంఠం, ఆ అభినయం ముందర ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆ నటనా చక్రవర్తి, సహజ నటుడు మన ఎస్వి రంగారావు గారు. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్లో ఆ మహానుభావుడి నట జీవితాన్ని గురించి తెలుసుకుందాం. నిజానికి ఎస్వీఆర్ గారు వెండితెరపై సృష్టించిన మాయాజాలం అంతా ఇంతా కాదు. మాయాబజార్ అనగానే కృష్ణుడు, బలరాముడు కంటే ముందు మనకు ఘటోత్కజుడే గుర్తొస్తాడు. ఆ పాత్రలో ఆయన పండించిన హాస్యం, రౌద్రం, చమత్కారం తెలుగు సినిమా ఉన్నంత వరకు అమరంగా నిలిచిపోతాయి. ఇక నర్తనశాలలో ఆయన కీచకుడిగా ప్రదర్శించిన ఆ విశ్వరూప నటనకు గాను ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జాకార్తాలో ఉత్తమ నటుడి అవార్డు వర్ణించింది. ఒక తెలుగు నటుడు అంతర్జాతీయ వేదికపై ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం మనందరికీ గర్వకారణం. ఎస్వి రంగారావు గారు వెండితెరపై ఆ స్థాయి విశ్వరూపం ప్రదర్శించడానికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? ఆయన వేసిన నాటకాల్లో, ఆయన చదివిన చదువులో, కళ కోసం ఆయన చేసిన త్యాగంలో ఉంది. రంగస్థలంపై ఎస్వీఆర్ గారు పోషించిన ఆ వైవిధ్యమైన పాత్రల ముచ్చట్లను మరింత లోతుగా వినేద్దాం. నిజానికి ఎస్వీఆర్ గారికి చిన్నప్పటి నుండే నాటకాలంటే పిచ్చి. ఎంతలా అంటే, పీష్వా నారాయణరావు వధ అనే నాటకంలో ఆయనకు కేవలం 22 వయసు ఉన్నప్పుడే ఏకంగా 60 ముసలివాడిగా పాత్రను ధరించి చూసే వాళ్ళందరికీ అబ్బురపరిచారు. ఆ వయసులోనే అంతటి పరిణిత ఆయన సొంతం. ఆ తర్వాత ఖిల్జీ రాజపతనం నాటకంలో విలక్షణమైన మాలిక్ కపూర్ పాత్రలోనూ

స్ట్రీట్ సింగర్ నాటకంలో క్రూరమైన విలన్ పాత్రలోనూ జీవించేశారు. అంతేకాదు ఎస్విఆర్ గారికి ఇంగ్లీష్ భాష మీద, సాహిత్యం మీద అసాధారణమైన పట్టు ఉండేది. అందుకే ఆయన విశ్వవిఖ్యాతి. షేక్స్పియర్ ఇంగ్లీష్ నాటకాల్లోనూ సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి అత్యంత క్లిష్టమైన అంతర్జాతీయ పాత్రలను కూడా తనదైన శైలిలో పోషించి అందరి జేజేలు అందుకున్నారు. ఇలా ఒకవైపు నాటకాలు వేస్తూనే ఆయన తన బీఎస్సీ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఎస్సీ కూడా చేయాలనుకున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో అగ్నిమాపక దళంలో పనిచేసే చొలనర్ అనే ఆత్మీయ అభిమాని ఇచ్చిన సలహాతో ఎస్విఆర్ గారు ఫైర్ సర్వీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం కూడా వచ్చేసింది. మద్రాసులో కొన్ని రోజుల పాటు కఠినమైన శిక్షను పూర్తి చేసుకొని మొదట బందర్లో, ఆ తర్వాత మన విజయనగరం జిల్లాలో ఫైర్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ ఉద్యోగంలో ఆయనకు పెద్దగా పని ఉండేది కాదు. జీతం హాయిగా వచ్చేది. కానీ ఒకే ఒక్క సమస్య, ఉద్యోగ నియమాల ప్రకారం ఖాళీ సమయాల్లో నాటకాల్లో నటించకూడదని చెప్పారు వాళ్ళు. నెలకు వచ్చే స్థిరమైన జీతం కంటే తన ప్రాణమైన నటనే మిన్న అని భావించిన ఆయన నికార్సైన కళాకారుడు. తాను కళకు ఎక్కడా దూరమైపోతానని భయపడి ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి బయటకు వచ్చేశారు. ఒకవేళ ఆ రోజు ఎస్విఆర్ గారు ఆ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగంలోనూ ఉండిపోయింటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నట సామ్రాట్ను శాశ్వతంగా కోల్పోయేది. కళ కోసం ఉద్యోగాన్ని వదులుకున్న ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయమే ఇవాళ మనల్ని ఎస్విఆర్ అనే నటనాలయం ముందు నిలబెట్టింది. ఎస్విఆర్ గారు నటించిన మొట్టమొదటి చిత్రం 1946 వచ్చిన వరుదిని. ఈ చిత్ర దర్శకుడైన బివి రామానందం గారు రంగారావు గారికి దూరపు బంధువు కావడంతో ఆయనకు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఎస్విఆర్ గారు కథానాయకుడైన ప్రవరాక్యుడు పాత్రలో పోషిస్తే ఆనాటి ప్రముఖ నటి గిరిజా తల్లి దాశరథిలకం గారు ఆయనకు జోడీగా వరుదిని పాత్రలో నటించారు. అయితే ఇక్కడే ఒక సరదా ముచ్చట జరిగింది. అప్పటి వరకు నాటకాల్లో కేవలం ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించే మన రంగారావు గారికి మొదటిసారిగా కెమెరా ముందర నిజమైన ఒక మహిళతో కలిసి నటించవలసి అవసరం వచ్చింది. ఆ విషయం తెలియగానే ఆయన కొంచెం జంకి వేశాడు. కాస్త సిగ్గుపడ్డారట కూడా. కానీ దర్శకుడు రామానందం గారు ఇచ్చిన చక్కటి ప్రోత్సాహంతో ఆ జంకును వదిలించుకొని సినిమాను అద్భుతంగా పూర్తి చేశారు. ఈ తొలి సినిమాలో ప్రవరాక్యుడు పాత్ర పోషించినందుకు గాను ఎస్విఆర్ గారికి అప్పట్లోనే 700 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆయనకు పరిశ్రమలో మళ్ళీ వెంటనే సినిమా అవకాశాలు రాలేదు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు సినిమాల్లో శూన్యత ఏర్పడడంతో ఆయన మళ్ళీ ఉద్యోగం వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అలా టాలీవుడ్ను వదిలి చాలా దూరంగా ఉన్న జంషెడ్పూర్ వెళ్ళి అక్కడ ప్రసిద్ధ టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిపోయారు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరి ఎస్వి రంగారావు గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు కొరియాసిస్ బుల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334022.
2: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. కానీ ఒక నిజమైన కళాకారుణిని అక్షరాలు అంకెలు ఎక్కువ కాలం కట్టిపడేయలేవు కదా. జంషెద్పూర్లో పనిచేసే ఆంధ్రుల కోసం ఒక ప్రత్యేక సంఘం ఉండేది. ఆ సంఘం జరిపే ఉత్సవాల్లో భాగంగా రంగారావు గారు మళ్లీ రంగులు పూసుకొని నాటకాలు వేయడం ప్రారంభించారు. అక్కడ వేసే వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశీ నాటకంలో దుర్వాస మహర్షిగా ఆయన వేసిన వేషాలు అక్కడి వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. సరిగ్గా జంషెద్పూర్లో ఉద్యోగం చేస్తున్న ఆ కాలంలోనే ఎస్వీఆర్ గారు వివాహం కూడా ఎంతో వైభవంగా జరిగింది. కొత్తగా పెళ్లైన సంసార జీవితం ఇలా అంతా సజావుగా సాగిపోతున్న రంగారావు గారి మనసంతా మద్రాసు స్టూడియోల చుట్టూనే తిరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో విధి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసింది. విజయ ప్రొడక్షన్స్ సంస్థ తమ తొలి జానపద బ్రహ్మాండం పాతాల భైరవి చిత్రానికి సన్నివేశాలు చేస్తోంది. అందులో కథలను మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన క్రూరమైన నేపాల్ మాంత్రికుడి పాత్ర కోసం దర్శకుడు కేవీ రెడ్డి గారు, నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి గారులు ఒక కొత్త రకమైన గంభీర ముఖవర్చస్సు బరువైన కంఠస్వరం ఉన్న నటుడి కోసం వెతుకుతున్నారు. రంగారావు గారి నాటకాల ప్రతిభ గురించి విన్న విజయ సంస్థ పెద్దలు ఆయన్ను వెతుక్కుంటూ జంషెద్పూర్కి కబురు పంపారు. ఇంకేముంది, మళ్లీ రంగుల ప్రపంచం పిలుస్తోందని గ్రహించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్లీ మద్రాసు మెట్లు ఎక్కారు. అయితే జంషెద్పూర్ నుండి ఆయన నేరుగా పాతాల బయలువీలోకి అడుగుపెట్టలేదు. ఆ మహత్తరమైన విజయానికి ముందు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, మిస్ అయిన పెద్ద అవకాశాలు ఉన్నాయి. నిజానికి జంషెద్పూర్లో ఉన్నప్పుడే బిఏ సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం రంగారావు గారికి

మద్రాస్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఎంతో సంతోషంగా బయలుదేరారు. కానీ సరిగ్గా అదే సమయంలో విధి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ధవళేశ్వరంలో ఉన్న ఆయన తండ్రి కోటేశ్వరరావు గారు అకస్మాత్తుగా మరణించారు. దాంతో కొడుకుగా పితృధర్మాన్ని నిర్వహించడానికి అంత్యక్రియల కోసం ధవళేశ్వరం వెళ్లిన రంగారావు గారు ఆ కార్యక్రమాలు ముగించుకొని మద్రాస్ చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. సమయం దాటిపోవడంతో అప్పటికే ఆ విలన్ వేషాన్ని ఏవి సుబ్బారావు గారికి ఇచ్చేశారు. ఎంతటి దురదృష్టం కదా. అయితే దర్శకుడు బిఏ సుబ్బారావు గారికి రంగారావు గారితో ఉన్న పాత పరిచయం వల్ల అదే సినిమాలో ఆయనకు ఒక చిన్న పాత్రని ఇచ్చారు. ఆ తర్వాత లెజెండరీ దర్శకుడు ఎల్వి ప్రసాద్ రెడ్డి గారి మనదేశం చిత్రంలోనూ, పి పుల్లయ్య గారి తిరుగుబాటు చిత్రంలోనూ ఆయన నటించిన అవి అంతగా ప్రాధాన్యం లేని చాలా చిన్న పాత్రలే అయ్యాయి. అయినా సరే ఎక్కడా నిరుత్సాహపడలేదు. తన సమయం వస్తుందని, ఒక మంచి అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయంలో తెలుగు చలన చరిత్రను తిరగరాయడానికి బి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే మహోన్నత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన క్లాసిక్ చిత్రం షావుకారు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ అయిన సున్నపు రంగడు అనే పాత్రను రంగారావు గారికి ఇచ్చారు. ఆ పాత్రలో ఎస్విఆర్ గారు చూపించిన నటన, పలికించిన మహాభావాలు ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ విజయ ప్రొడక్షన్ సంస్థలో అడుగు పెట్టడమే మన రంగారావు గారి సినీ జీవితానికి ఒక అత్యంత బలమైన గట్టి పునాదిగా మారింది. ఎందుకంటే ఈ షావుకారు ఇచ్చిన బూస్టింగ్తోనే ఆ తర్వాత ఇదే సంస్థ నిర్మించిన పాతాల భైరవిలో నేపాల మాంత్రికుడిగా ప్రపంచాన్ని శాసించే అవకాశం ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఒక పెద్ద అవకాశం చేజారిన, తండ్రిని కోల్పోయిన, అంతటి విషాదంలోనూ ధైర్యం కోల్పోకుండా నిలబడిన ఆ మహానటుడి పట్టుదలే ఆయన్ని ఇండస్ట్రీకి షావుకారుని చేసింది. కట్ చేస్తే పాతాళ భైరవి థియేటర్లోకి వచ్చింది. ఆ సినిమాలో ఆ గంభీరమైన ఖాయంతో, కళ్లల్లో క్రూరత్వాన్ని పలికిస్తూ సాహసం చేయరా డింబక రాకుమారి దక్కుతుంది అంటూ ఎస్విఆర్ గారు పలికిన ఆ డైలాగ్ థియేటర్లను ఊపేసింది. ఆ ఒక్క సినిమాతో రంగారావు గారి కీర్తి నలుదిశలు వ్యాపించింది. విలనిజానికి ఆయన ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విజయ ప్రొడక్షన్స్ వారి అజారమరమైన సాంఘిక చిత్రం మిస్సమ్మ. ఆ సినిమాలో ఆ ఊరి జమీందారుగా అమాయకత్వంతో కూడిన హాస్యాన్ని పండించిన ఆయనకే చెల్లింది. ఇక 1957లో తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మకుటాయమానంగా నిలిచిన మాయాబజార్ చిత్రంలో ఆయన పోషించిన ఘటోత్కజుడు పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట అంటూ ఆయన చేసిన ఆ మాయలు, లడ్డూలు తినే ఆ వినూత్న శైలి యావత్ తెలుగు జాతిని మురిపించింది. ఆ తర్వాత పౌరాణిక చిత్రాలలో రాక్షస రాజులైన రావణాసుడు, హిరణ్యకశిపుడు, కంసుడు పాత్రలకు తన వాచకంతో, గంభీరమైన నటనతో ఊపిరి పోశారు. సరిగ్గా చెప్పాలంటే తెలుగు తెరపై ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు ఇద్దరు కళ్ళైతే ఆ కళ్ళకు కనిపించే అద్భుతమైన దృశ్యం ఎస్వి రంగారావు గారు. ఓకే లిసనర్స్, విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. 1952 విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన క్లాసిక్ కామెడీ హిట్ పెళ్లి చేసి చూడు సినిమాను తమిళంలో కళ్యాణం పన్నిపార్ అనే పేరుతో పునర్నిర్మాణం చేసినప్పుడు తెలుగులో తండ్రి పాత్రలో తను పండించిన అద్భుతమైన నటనను తమిళ వెర్షన్లో కూడా రంగారావు గారే రిపీట్ చేసి అక్కడి ప్రేక్షకులను సైతం ఫిదా చేశారు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఆయన నటనకు దాసోహమైంది. అన్నయ్, శారద, కర్పగం వంటి వరుస సూపర్ హిట్ తమిళ చిత్రాలను నటించి అటు తెలుగు ఇటు తమిళ భాషల్లో ఏకకాలంలో మోస్ట్ వాంటెడ్, మోస్ట్ పవర్ఫుల్ సహాయ నటుడిగా సంచలనం సృష్టించారు. ఇక ఆయన ఖ్యాతి బాలీవుడ్కు ఎలా తాకిందో తెలుసా? తెలుగులో ఇండస్ట్రీని షాక్ చేసిన పాతాల భైరవి సినిమాని జెమినీ స్టూడియోస్ అధినేత వాసన్ గారు హిందీలో కూడా రీమేక్ చేశారు. ఆ హిందీ వర్షన్లో కూడా ఆ ఐకానిక్ నేపాల్ మాంత్రికుడు పాత్రను మన రంగారావు గారే పోషించారు. హిందీ భాషపై అద్భుతమైన పట్టు ఉన్న రంగారావు గారు ఆ సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకొని బాలీవుడ్ పెద్దలను సైతం ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత భానుమతి గారి దర్శకత్వంలో వచ్చిన నాది ఆడజన్మే ఆధారంగా హిందీలో తీసిన మై బీ లడ్కో హూ లాంటి చిత్రాలలో నటించి ఉత్తరాది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన నట విశ్వరూపం అంతటితో ఆగలేదు. భూ కైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, అలాగే మలయాళంలో విదయాలగే, ఎతిలే ఎతిలే, కవిత వంటి చిత్రాలలోనూ నటించి ఒకే సమయంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడం, మలయాళం ఇలా 5 భాషల్లోనూ నటుడిగా ముద్ర వేసిన ఏకైక అరుదైన నటుడిగా చరిత్ర సృష్టించారు ఎస్వీఆర్ గారు. అందుకే ఆయన కేవలం నటుడు కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ నట సార్వభౌముడు. ఒక నటుడికి ప్రతిభ ఉంటే సరిపోతుంది, కానీ ఆ ప్రతిభే ఒక చరిత్రగా మారితే కాలం

ఆయన పాదాల చెంత మోకరిల్లి బిరుదులను బహుమతులను కానుకగా సమర్పిస్తుంది. రంగారావు గారి అభినయ విన్యాసాలను ఆ గంభీరమైన వాచకాన్ని ముగ్ధులైన యావత్ సినీ లోకం ఆయనకు కీర్తి కిరీటాలుగా కొన్ని అద్భుతమైన బిరుదులను బహుకరించింది. ఆయన మించిన రాజులేడని, విశ్వనటన చక్రవర్తి అని, యావత్ నటీనటులకు ఆయనే ప్రభువని, నట సార్వభౌమ అని, వెండితెరపై ఆయన అడుగు పెడితే ఆ గంభీర గర్జనకు నటసింహ అని, నటనలోనూ శ్రేష్ఠుడైన మహానుభావుడిగా నటశేఖర అని ఆయనను పిలుచుకున్నారు. ఈ బిరుదులు ఆయన పేరు పక్కన చేరి తెలుగు సినిమాకే ఒక సరికొత్త అందాన్ని తెచ్చాయి. ఎస్వీఆర్ గారు కేవలం అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, సమాజాన్ని కదిలించే సినిమాలు తీయగల సృజనాత్మకత ఉన్న గొప్ప దర్శకుడు అని కూడా నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం చదరంగం. అప్పట్లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ప్రతిష్టాత్మక నంది అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం బాంధవ్యాలు. ఏకంగా తొలి ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డును గెలుచుకొని దర్శకుడిగా ఆయనకున్న అపారమైన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. అంతేకాదు, నర్తనశాల చిత్రంలో ఆయన కీచకుడిగా ప్రదర్శించిన ఆ అద్భుత నటనకు గాను అప్పట్లో జరిగిన ఇండోనేషియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడమే కాకుండా అదే పాత్రకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక కూడా అందుకున్నారు. ఒక తెలుగు నటుడి అభినయానికి అంతర్జాతీయ సమాజం జేజేలు కొట్టిన ఆ చారిత్రాత్మక ఘట్టం మనకందరికీ ఎప్పటికీ గర్వకారమే. ఆయన సినీ రంగానికి చేసిన ఈ అద్భుతమైన సేవలకు గుర్తింపుగా భారత సినీ పరిశ్రమ 100 ఏళ్ళు పండగ జరుపుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎస్వి రంగారావు గారి జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేసి ఆయన్ను అమరత్వం చేసింది. కాలాన్ని శాసించిన ఆ నటసింహ విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన ఆ అజారమరమైన సేవలకు, ఆ నటన వైభవానికి మన రేడియో విష్ణు సిల్వర్ స్క్రీన్ వేదిక తరపున కన్నీటి నివాళులు సమర్పిస్తున్నాం. ఆయన శరీరం మాత్రమే మనకు దూరమైంది, కానీ ఘటోద్గజుడిగా, కీచకుడిగా, సున్నపు రంగుడిగా ఆయన మనకు అందించిన ఆ అమర పాత్రలు నిరంతరం తెలుగువారి గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఓకే లిజనర్స్, ఎస్వి రంగారావు గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు ప్రసారం అయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాత సినిమా పాటలు నిజంగానే ఆ పాత మధురాలు. కొన్ని పాటలు అలా ఏవో లోకాల్లోకి తీసుకువెళ్లిపోతూ ఉంటాయి. అందుకే వాటిని ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. దీనికి కారణం, ధీటుగా పాటలు ఉండేలా సంగీత సాహిత్యాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధని తీసుకుంటూ తమ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సవాల్గా ప్రతి బ్యానర్ వారు కృషి చేసేవారు. అందుకే అలనాటి పాటలు ఇప్పటికీ అజరామరం. మరి అటువంటి పాటలు వినేందుకు మీకు చక్కటి వేదిక రేడియో విష్ణు 90.4. మరి ఈనాటి ఆణిముచ్చలు కార్యక్రమంలో ముందుగా మీరు వినబోయే పాట ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ, చివరికి వారు ఎలా ఒకటయ్యారు అనే కథాంశంతో నిర్మించిన చిత్రం అన్నదమ్ముల సవాల్. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, రజనీకాంత్, జయ చిత్ర, చంద్రకళ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నాకోసమే నీవున్నది పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో

0: అవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి సత్యం స్వరపరిచిన గీతం విన్నారు కదా. ఇప్పుడు తాతినేని రామారావు దర్శకత్వంలో కమల్ హాసన్, జరీనా జంటగా నటించిన చిత్రం అమర ప్రేమ. ఈ చిత్రం నుంచి పి సుశీలా బృందం గానం చేసిన ఈ ప్రియురాలికి పెళ్లి జరిగాను పాట వింటారు. గీత రచన వీటూరి, సంగీతం చక్రవర్తి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: అమర ప్రేమ చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు కృష్ణ జయప్రద ప్రధాన తారాగణంగా జీసీ శేఖర్ దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం అల్లరి బుల్లోడు. ఈ చిత్రం నుంచి వేటూరు గీతమైన చుక్కల తోటలో ఎక్కడున్నావో పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట స్వరకర్త చక్రవర్తి. మరి పాట వినిద్దామా?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: కుమార్ రాజా చిత్రం నుంచి కృష్ణ సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు 1978లో బాపు నవల ఆధారంగా తీసిన చిత్రం గోరంత దీపం. శ్రీధర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గోరంత దీపం కొండంత వెలుగు పాట వింటారు. పాట రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: గోరంత దీపం చిత్రంలో కేవి మహాదేవన్ స్వరపరిచిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం చిలిపి కృష్ణుడు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం నుంచి ఆత్రేయ రాసిన విషాద గీతం వింటారు. మీరు వినబోయే ఈ పాట ఇందుకైనా ఇది ముందుగా నీకు తెలిసేనా పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ పాటకు కేవి మహాదేవన్ స్వరాలు అందించారు. మరి పాట విందామా?

ఈనాటి అణుముచ్చల కార్యక్రమంలో ఇంతవరకు అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే అణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెల్వా మరి.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషయం 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు మహిళ. గుప్పెడు మెతుకుల కోసం పోరాటం చేసే పిల్లల్ని చూసి చెలించిపోయింది పిన్నమనేని శ్రీలక్ష్మి. ఆకలితో అలమటిస్తూ తప్పుదోవ పడుతున్న వాళ్ళ బతుకుల్ని మార్చాలనుకుని ఒక ప్రయత్నం చేసింది. మరి ఆ ప్రయత్నం ఏంటో తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్. ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. విద్య అర్హత మాత్రమే కాదు, గౌరవం, ఎవరి కాళ్ళ మీద వారు నిలబడే అవకాశం, అలాంటి దానికి దూరం అవుతూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు మురికివాడలోని పిల్లలు. చిన్న వయసులోనే డ్రగ్ డీలర్లుగా మారుతున్నారు. 14 ఏళ్లకే పెళ్లి పిల్లలు, 30 ఏళ్ళు నిండక ముందే మరణాలు. ఇవన్నీ విజయవాడ స్లమ్స్ లో కనిపిస్తున్న దృశ్యాలు. దీన్ని మార్చాలని ఓం శాంతి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించాను. నేను పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే. నాన్న పిన్నమనేని పరందామయ్య, ఆడిటర్. అమ్మ శాంతిశ్రీ. చిన్నప్పటి నుంచే సామాజిక సేవలో ఆసక్తి చూపించేదాన్ని. సీఏ పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాను. తిరిగొచ్చి ఇక్కడే ఆడిటింగ్ సంస్థను స్థాపించాను. ఈ క్రమంలోనే ఓ రోజు పని మీద వెళుతూ రహదారి పక్కన ఇద్దరు పిల్లలు ఆహారం కోసం కొట్టుకోవడం చూశాను. ఇంటికి వెళ్ళాక అవే దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. వాళ్ళను వెతుక్కుంటూ పక్కనే ఉన్న మురికివాడకు వెళ్లాను. అక్కడి పరిస్థితులు చూశాక నా బాధ మరింత ఎక్కువైపోయింది. దాదాపు 10%కి పైగా పిల్లలు కనీస వసతులు లేని అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. అప్పుడే నిర్ణయించుకున్నా వారికి చేతనంత సాయం చేయాలని. విద్య ఒకటే వారి పరిస్థితుల్ని మార్చగలదు అని అనిపించింది. అప్పుడే మురికివాడల్లో పిల్లలకు అండగా నిలుస్తున్న

సామాజిక కార్యకర్త జోన్స్ మానికొండతో పరిచయమైంది. ఆమె మురికివాడల్లో మార్పు కోసం కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు. 2016 నుంచి జోన్స్ తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. అవసరమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేదాన్ని. మీ పిల్లల్ని మాతో పంపండి, చదివిస్తాం అంటే మా పొట్టకూటికి ఆటంకం కలిగిస్తున్నారు అంటూ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఆదాయ మార్గాలు లేక పిల్లల్ని చెత్త కాగితాలు ఏరడానికి, భిక్షాటనకు ఎలుకలు పట్టడానికి తీసుకెళ్లే వారే ఎక్కువ. వీళ్ళకి ఉపాధి, ఆదాయ మార్గాలు చూపిస్తే పిల్లల్ని ట్యూషన్ సెంటర్లకు పంపిస్తారు అని అనిపించింది. నెలవారీ సరుకులిచ్చాం, కొందరితో తోపుడు బండ్లు పెట్టించాం, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశాం, పిల్లలకు పోషకాహారం ఇచ్చేవాళ్ళం. దాంతో తల్లిదండ్రులకు మాపై నమ్మకం పెరిగింది. పిల్లలు ట్యూషన్ సెంటర్లకు రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 13 చోట్ల ఈ సెంటర్లైతే నడుస్తున్నాయి. ఒక్కో సెంటర్లో 20 మందికి పైగా పిల్లలైతే ఉన్నారండి. ఇక్కడ విద్యతో పాటు వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన పాఠాలు కూడా చెబుతాము. చదువుకుని వీళ్ళంతా పెద్ద పెద్ద అధికారులు కాలేకపోవచ్చేమో, కానీ మేము నేర్పుతున్న విలువలతో వాళ్ళ జీవితాన్ని ఎంతో కొంత మార్చుకుంటారు అని మాది ప్రయత్నం. ఓకే, విన్నారు కదా, చదువుకొని వీళ్ళంతా పెద్ద పెద్ద అధికారులు కాలేకపోవచ్చు, కానీ మేము నేర్పుతున్న విలువలతో వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారని మా ఈ ప్రయత్నం అని అంటున్నారు పిన్నమనేని శ్రీలక్ష్మి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
5: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
6: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మొటిమలు ఏ వయసులోనైనా రావచ్చు. మొటిమల్ని గిల్లడం, పెన్నుతో పొడవడం వంటివి చేయకూడదు. శాశ్వతంగా నల్ల మచ్చలు పడిపోతాయి. లోతుగా గిల్లితే గుంతలు కూడా పడిపోతాయండి. మొటిమల్ని చేత్తో తాకకూడదు. సమస్య ఉన్నప్పుడు రోజుకు 2 సార్లు ముఖం కడుక్కోవాలి. బెంజైల్ పెరాక్సైడ్, క్లిండమైసిన్, రెటినాయిడ్ క్రీముల్ని వాడాల్సి ఉంటుంది. మచ్చలు గుంతలు ఉంటే గనక కెమికల్ పీల్స్ చేయించుకోవడం మంచిది. మాండెలిక్ యాసిడ్, రెటినాయిడ్ యాసిడ్ పీల్స్ చేయడం వల్ల పరిష్కారం చాలా ఉంటుందండి. ఇవి కాకుండా లేజర్ చికిత్సను కూడా ప్రయత్నించవచ్చు. అందులో ప్రత్యేకంగా ఉండే జెంటిల్ యార్డ్ లేజర్ చేయించుకుంటే గనక మచ్చలు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే మొటిమలు రాకుండా యాంటీబయోటిక్స్ ని కూడా సూచిస్తారు. ఇక గుంతలు తగ్గడానికి ఫిల్లర్ చికిత్స చేయించుకోవచ్చు. గుంతల్లో హైజనాయిక్ యాసిడ్ ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. కొన్నిసార్లు శరీరంలోని కొవ్వును తీసి పూడ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మచ్చలు మరీ ఎక్కువగా ఉంటే చర్మం పై పొరను తీయడం వల్ల కొత్త చర్మం అయితే వస్తుంది. చర్మం పైన రోలర్, డెర్మా పెన్ వంటి రోలింగ్ సూదులతో రోల్లా చేసినా ఈ సమస్యలైతే తగ్గుతాయి. వీటితో పాటు ఇంటి వద్దనే గ్రీన్ టీ ట్రీ నూనె కలిపి రాసుకున్నా కొంతవరకు ఫలితం అయితే ఉంటుంది. చెంచా నిమ్మరసం, 2 చెంచాల తేనె, కొద్దిగా బాదం నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. అలాగే కాసిని ఓట్స్ తో నిమ్మరసం, తేనె కలిపి పూతలా వేసుకోవాలి. ఆలివ్ నూనెతో ప్రతిరోజు మర్దన చేసుకోవాలి. వీటన్నిటి వలన కొంతవరకు మాత్రమే ఫలితం.

ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే తెలుసుకుందామండి. మనం ఇంట్లో వాడేసిన టీ పొడిని ఏం చేస్తాం? సహజంగా అందరూ పాడేస్తారు. కానీ ఒకసారి ఆ టీ పొడిని ఇలా ఉపయోగించి చూడండి. చాయ్ పొడి కాస్త ఎక్కువగా ఉంటే దాన్ని బకెట్ నీటిలో వేసి బాగా కలపండి. తర్వాత ఆ నీటిని మొక్కలకు పోయండి, లేదా ఆ పొడిని డైరెక్ట్ గా మొక్క మొదట్లో చల్లినా మంచిదే. ఇలా చేయడం వల్ల మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వంటింట్లో చెత్త డబ్బా ఉంటుంది కదా, అందులో వాడేసిన టీ పొడి లేదా రెండు టీ బ్యాగుల్ని వేయడం వల్ల అది దుర్వాసన పీల్చుకుంటుంది. చిన్న కప్పులో టీ పొడి తీసుకుని దానిపై లావెండర్ లేదా గులాబీ నూనెను కొన్ని చుక్కలు చల్లి ఇంట్లో ఓ మూల పెట్టండి. కాసేపటికి ఇల్లంతా సువాసన వస్తుంది. అడుగంటిన లేదా జిడ్డుగా ఉన్న గిన్నెల్ని తోమడం కష్టంగా ఉంటుంది కదా. బకెట్ లో సగం వరకు నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా వాడేసిన టీ పొడి లేదా టీ బ్యాగుల్ని వేసి ఆ పాత్రల్ని ఉంచండి. కాసేపు అయ్యాక వాటిని తోమడం చాలా తేలికైపోతుంది. ఇక చేపలు, ఉల్లిపాయ, వెల్లుల్లి అలాంటివి తరిగినప్పుడు వాటి వాసన చేతులకు అంటుకుంటుంది. అప్పుడు టీ పొడిని కొద్దిగా రాసుకుని 5 నిమిషాలు అయ్యాక సబ్బుతో కడిగేస్తే చాలు. అద్దాలు, కిటికీలు, ఇతర గాజు వస్తువులపై మురికి పేరుకొని మరకలు ఏర్పడతాయి. వాడేసిన టీ పొడిని నీళ్ళలో వేసి బాగా కలపాలి. దీన్ని వాటిపై చల్లి మెత్తని వస్త్రంతో తుడిస్తే మురికి మరకలు పోయి కొత్త వాటిలా మారుతాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలుసుకుందామండి. పిల్లలు ఏమైనా ప్రశ్నలు వేస్తే నన్ను విసిగించుకో అంటూ టీవీ ముందు కూర్చోబెట్టేయడం, గంటలు తరబడి కార్టూన్లు చూపించడం మనలో చాలా మంది చేసే పని. అలా కూర్చోబెట్టే బదులు వాళ్ళు ప్రకృతి మధ్య గడిపేలా చూడండి. ఇసుక మరియు మట్టిలో ఆడుకోవడానికి పిల్లలు భలే ఆసక్తి చూపిస్తారండి. ఇంటి వెనుక స్థలం ఉంటే ఓ మూలగా ఇసుక వేసి దిబ్బలా ఏర్పాటు చేయండి. చిన్న చిన్న బొమ్మలు అందిస్తే పిల్లలు దానిపై ఎంతో ఇష్టంగా ఆడుకుంటారు. 7-8 ఏళ్ల వయసు పిల్లలకు ఉపాధ్యాయురాలుగా మారి పాఠాలు చెప్పడం అంటే అబ్బో చాలా ఇష్టం. ఇలాంటి పిల్లలకు ఇంట్లో ఒక నల్ల బోర్డు, శుద్ధ ముక్కలు పెట్టే కొనిచ్చండి. వాళ్ళ సంతోషానికి అవధులుండవసలు. టీవీ జోలికి రాకుండా గంటలు తరబడి టీచర్ ఆట ఆడిస్తారు. మనం చెప్పలేని ఎన్నో పాఠాలని పిల్లలకు ప్రకృతి నేర్పిస్తుంది. అందుకే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కప్పుల్లో, కోడిగుడ్డు పెంకుల్లో కొద్దిగా మట్టి పోసి మెంతులు, ఆవాలు, ధనియాలు, మిరపగింజలు వంటివి వేస్తే అవి కొన్ని రోజులకు మొలకెత్తుతాయి. అవి చూస్తే పిల్లలకు ఆనందమే కాదు, ప్రకృతి గురించి అవగాహన ఏర్పడుతుంది. ఇంటి వెనుక స్థలం ఉంటే టైర్లు, పాతబడిన చెక్కలతో కూర్చునే సదుపాయాన్ని ఏర్పాటు చేయండి. ఆ పక్కనే పాదులతో ఓ చిన్ని పందిరిలా వేయండి. ఇలాంటి చోట్ల పిల్లలు కలపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తోటి పిల్లలతో ఆడుకుంటారు కాబట్టి టీవీ చూసే సమయం కూడా తగ్గుతుంది. నలుగురిలో కలవడం, భావ్య వ్యక్తీకరణ వంటివి కూడా అలవాటు అవుతూ ఉంటాయి. అవి వారు ఎదిగే కొద్దీ ఎంతో ఉపయోగపడతాయి కూడా. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరి వంటకాల గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఈ రోజు మనం కాజు మసాలా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావలసినవి 1/4 కేజీ వంకాయలు, 2 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రబ్బలు, 2 టమాటోలు, 10 జీడిపప్పు గింజలు, 1/4 కప్ నూనె, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం, 1/2 చెంచా ధనియాల పొడి, గరం మసాలా 1 చెంచా, క్రీమేమో 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు, ఉప్పేమో తగినంత.

ఓకే అండి, మరి కావాల్సినవి అయితే తెలుసుకున్నాం కదా, మరి తయారీ విధానం కూడా తెలుసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడెక్కాక జీడిపప్పు వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటో ముక్కలు వేసి వేయించి స్టవ్ని సిమ్లో పెట్టాలి. 2 నిమిషాలు అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి కలిపి టొమాటో ముక్కలు మగ్గాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి 4 వైపులా గాట్లు పెట్టుకున్న వంకాయల్ని బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి 1/2 కప్ నీళ్లు పోషించాలి. చిక్కగా అవుతున్నప్పుడు క్రీమ్ మరియు కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలిపి దింపేస్తే సరి, మన కాజు మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈ రోజు మనం చాలా విషయాల గురించి తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారం అయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెన్ స్టెడీ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి అవేంటో తెలుసుకుందామా? బిడ్డకు జన్మనివ్వటం అంటే ఆ తల్లి మళ్లీ పుట్టడమేనండి. అయినా ఆ గడియ కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కానీ పెరుగుతున్న వాయు కాలుష్యం అమ్మ కావాలనుకున్న ఆ కల నెరవేరకుండా చేస్తోంది. చేప కింద నీరులా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని హరించేస్తోందండి. ఐవీఎఫ్ చికిత్సలన్నీ కూడా ఈ కాలుష్యం కాటేస్తోంది. దాంతో కొన్ని దశాబ్దాలుగా మన దగ్గర సంతానలేమి పెరుగుతోందండి. రాధిక పెళ్ళై 6 ఏళ్లైంది. ఎక్కడికి వెళ్ళినా అందరి నుంచి ఒకటే ప్రశ్న, పిల్లలెప్పుడు అనే. కుంగుపాటుతో నలుగురిలోకి వెళ్లడమే మానేసింది ఆమె. ఇది కేవలం ఆమెదే కాదండి, ఈ మధ్య ఎందరో దంపతులు ఎదుర్కొంటున్న సమస్య. ప్రతి 6 జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం. జీవన శైలి, లేటు పెళ్లిళ్ళు, జన్యువులు, హార్మోన్లు, శరీర నిర్మాణంతో పాటు పెరుగుతున్న వాయు కాలుష్యము ఇందుకు కారణమేనట. అందులోని హానికారక కార్బన్ రసాయనాలు ప్రత్యుత్పత్తి హార్మోన్ల వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరి ఇది ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం. దీర్ఘకాలం పాటు ట్రాఫిక్ గందరగోళంలో చిక్కుకునే మహిళల్లో సంతాన సాఫల్యత తక్కువగా ఉన్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ పేర్కొంటే, వాయు కాలుష్య ప్రదేశాల్లోనే నివసించే మహిళల్లో సంతానలేమి ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో స్పష్టమైందండి. వాయు కాలుష్య కారకాలైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, PM10, భారలోహాలు, పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటివన్నీ హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తున్నాయట. దాంతో నెలసరి క్రమం తప్పి PCOD, PCOS సమస్యలు వస్తున్నాయి. ఈ కాలుష్య కారకాల వల్ల సంతానోత్పత్తిలో కీలకమైన అండాశయాల పనితీరు దెబ్బతింటూ ఉంటోంది. ముఖ్యంగా PM2.5, PM10ల వల్ల యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ప్రభావితం అవుతూ ఉంటుందండి. ఫలితంగా అండాల నాణ్యత, నిల్వలు తగ్గిపోయి గర్భం దాల్చడం కష్టమవుతోంది. వాయు కాలుష్యం గర్భిణులకి శాపంగానే మారిందండి. అందులోని సీసం, పాదరసాల వల్ల నెలల నిండక ముందే ప్రసవించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతో పసివాళ్ల ఊపిరితిత్తులు అభివృద్ధి చెందకపోవటం, తక్కువ బరువుతోనే పుట్టడం, దీర్ఘకాలంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థ దెబ్బతినటం జరుగుతూ ఉంటోంది. గర్భిణుల్లో బీపీకి కారణమవుతుందండి. ఈ కాలుష్య కారకాలు ప్లాసెంటాను దాటి వెళ్లటం వల్ల నవజాత శిశువుల అకస్మాత్ మరణాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. పురుగు మందులు, ఫ్యాక్టరీ రసాయనాలతో రొమ్ము, ఇంకా అండాశయ క్యాన్సర్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు. మరి దీన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం. గాలి కాలుష్యాన్ని నియంత్రించడం ఎటు మన ఒక్కరి వల్లే సాధ్యం కాదు, కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలండి. సంతానం కోసం ప్రయత్నించే సమయంలో రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ వెళ్లాల్సి

వస్తే మాస్క్ పెట్టుకోవాలి. ఉదయం ఇంకా సాయంత్రం వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వేళల్లో వెళ్ళకపోవడమే మేలు. కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలు నివసించాల్సి వచ్చినప్పుడు ఇంటి చుట్టూ లోపల ఆక్సిజన్ విడుదల చేసే తులసి, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ, అరేకా పామ్, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కల్ని పెంచుకోవాలి. లేదు హెచ్ఈపిఏ ఉన్న ఫిల్టర్లు వాడుతున్నారన్నా కూడా మంచిదే. ఇవి PM 2.5, PM 10 రేణువుల్ని తొలగిస్తాయి. కిచెన్, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరండి. వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రెషనర్లు ఇంకా సెంటెడ్ క్యాండిల్స్ వాడకం కూడా తగ్గించాలి. వీటిల్లో రసాయనాలు ఉంటాయి కదండి. గాలి నాణ్యతను గమనిస్తూ కూడా ఉండొచ్చండి. వాతావరణ సంస్థల్లో డేటా ప్రకారం బయట కాలుష్యం గురించి తెలుసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ మానిటర్ ద్వారా ఇంట్లోని గాలిని పరీక్షించుకోవచ్చండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలి. పచ్చదనం ఉన్న వాతావరణంలో నివసించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం కూడా చేయాలండి. వీలైనంత వరకు వివాహాన్ని, ఆపై సంతానం కనడాన్ని వాయిదా వేయకుండా 30ల్లోకి అడుగు పెట్టే ముందే ప్లాన్ చేసుకుంటే కొంతవరకు ఈ సమస్య తగ్గుతుంది. వాయు కాలుష్యం 20ల్లో కన్నా 30 దాటిన వాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాల్లో చెబుతున్నాయండి. అందుకని ముందే జాగ్రత్త పడాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. నిద్ర బంగారం లాంటిదండి. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదే. ఇది కొరవాడకుండా చూసుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుందండి. మున్ముందు జబ్బులు బారిన పడకుండా కాపాడుతుంది. చురుకుదనం పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది. చదువుల్లో ఇంకా ఉద్యోగాల్లో రాణించేలా చేస్తుందండి. మొత్తంగా శారీరక, మానసిక ఇంకా సామాజిక ఉన్నతికి తోడ్పడుతుందండి. అసలు ఈ నిద్ర ఎంత అవసరమో తెలుసుకుందాం. ఎంత నిద్ర అవసరం అనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుందండి. కొందరికి 4 గంటల నిద్ర సరిపోతే కొందరికి 9 గంటల నిద్ర అవసరం అవ్వచ్చు. చాలా మందికి 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుందని చెప్పుకోవచ్చండి. వయసు మీద పడుతున్న కొద్దీ దీని అవసరం తగ్గుతూ వస్తుంది. శిశువులకి 14 నుంచి 18 గంటల నిద్ర కావాలి. అదే 4-5 ఏళ్ల పిల్లకైతే 11 నుంచి 12 గంటల నిద్ర సరిపోతుందండి. టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం అవుతుందండి. ఇప్పుడు చదువుల ఒత్తిడిలో పిల్లల్లో నిద్ర బాగా దెబ్బతినటం చూస్తూ ఉంటున్నాం కదండి. పరీక్షల ముందు ఏదో 1-2 రోజులంటే ఏమో కానీ రోజూ తెల్లవారుజామున 4-5 గంటలకే లేపటం, రాత్రి 11 గంటల వరకు చదివిస్తుండటం మనం చూస్తూనే ఉంటున్నాం. దీంతో పడుకునే ముందు గుండె దడ, పడుకున్న కలత నిద్రతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. కంటి నిండా నిద్రపోకపోతే మెదడు సామర్థ్యం తగ్గిపోతుందండి. జ్ఞాపక శక్తి సన్నగిలుతుంది. వ్యక్తిత్వ నైపుణ్యాలు కొరవడతాయండి. చదువుల్లో రాణించడం తగ్గుతుంది. కాబట్టి చిన్న ఇంకా యుక్త వయసు పిల్లల్ని తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవడం తప్పనిసరండి. ఇది సమస్యాత్మకంగా ఎప్పుడు మారుతుందో తెలుసుకుందాం. కొందరు ఇలా పడుకోగానే అలా నిద్రిస్తారు. అదేంటో, కొందరికి ఎంతకీ నిద్ర పట్టదు. చివరికి ఇది సమస్యగా మారుతుందండి. రాత్రిపూట త్వరగా నిద్ర పట్టకపోవటం, పట్టినా మధ్యలోనే ఏ తెల్లవారుజామునో మెలకువ వచ్చి తిరిగి మళ్ళీ నిద్ర పట్టకపోవటం నిద్రలేమి సమస్యగా పరిగణిస్తున్నారు. ఇంకా చాలామంది నిద్రలో గురిక పెడుతూ ఉంటారు కదండి, దాని గురించి తెలుసుకుందాం. కొందరికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనక భాగాలు వదిలే శ్వాస మార్గానికి అడ్డుపడుతూ ఉంటాయండి. దీంతో కాసేపు శ్వాస ఆగుతుంది. అప్పుడు మెలకువ వచ్చి గట్టిగా గురిక పెడుతూ శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదండి. నిద్రలో ఉండటం వల్ల ఈ విషయం తెలియదు కానీ పగటిపూట నిద్ర మత్తుతో జోకుతూ ఉంటారు. మరి దీన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి లేవాలండి. సరిపోయినంత మేరకు నిద్రించాలి. 7 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంటే అంతసేపే పడుకోవాలి. మధ్యలో మెలకు వచ్చిన 7-8 గంటలు దాటితే మంచం మీద నుంచి లేవాలండి. నిద్ర పట్టలేదు కదా అని అలాగే పడుకోకూడదు. ఒకరోజు నిద్ర పట్టకపోయినా తర్వాత రోజైనా బాగా పట్టొచ్చు. కొందరు రాత్రిపూట మధ్యలో మెలకుగా ఉంటే మర్నాడు ఉదయం మరింత ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదండి. సాయంత్రం 3 గంటల తర్వాత కెఫైన్ తో కూడిన కాఫీ, టీ ఇంకా కూల్ డ్రింక్స్ లాంటి వాటిని తగ్గించాలండి. రోజు కనీసం 1/2 గంట వ్యాయామం చేస్తూ ఉండాలి. రోజంతా చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలండి. ఒకవేళ సాయంత్రం పూట వ్యాయామాలు చేస్తుంటే పడుకోవటానికి 4 గంటల ముందే ముగించాలండి. లేకపోతే ఉదయం పూటైనా వ్యాయామం చేయాలి. పడుకునే ముందు సెల్ఫోన్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ వంటివి వాడొద్దు.

పైనీటి నుంచి వెలువడే నీలికాంతితో నిద్ర పట్టడం కష్టమవుతుందండి. మధ్యాహ్నం కునుకు తీసేవారికి సాయంత్రం 3 గంటల తర్వాత అసలు పడుకోకూడదండి. కునుకు కూడా 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉండాలి. పగటిపూట పనుల మధ్య విరామం దొరికినప్పుడు మంచం మీద వాళ్తూ ఉంటారు చాలామంది. దీంతో తెలియకుండానే నిద్ర పట్టచ్చండి. ఇలాంటి అలవాటును మానేయాలి. కొందరు నిద్రపోయే సమయానికి ముందు టీవీ చూస్తూ అలాగే సోఫాలోనూ కుర్చీలోనూ కూలబడి నిద్రపోతూ ఉంటారు. ఇది అసలుకి తగదండి. తర్వాత లేచి మంచం మీద పడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు. తిన్న వెంటనే పడుకోకూడదు. నిద్రించడానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. పడుకోవటానికి ముందు పాలు గాని అరటిపండు గాని తీసుకోవచ్చండి. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రను తోడ్పడేలా చేస్తుంది. పడుకునే వేళకు గంట ముందే ఇంట్లో లైట్లు వెలుగును తగ్గించుకోవాలండి. డిజిటల్ పరికరాలన్నింటినీ కట్టేయాలి. పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతం వినటం లేదా నచ్చినదేదైనా చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలండి. పడుకునే ముందు తగాదాలు కోట్లాటలు అసలుకే పెట్టుకోవద్దు. అతిగా ఆలోచించవద్దు. అదే పనిగా ఆలోచనలు వస్తుంటే వాటిని మళ్లించే పని ఏదైనా చేయాలి. మద్యంతో ముందు మత్తు ముంచుకొచ్చిన గాఢ నిద్ర పట్టకుండా చేస్తుందండి. పొగ తాగితే మెదడు ఉత్తేజితమై నిద్రకు భంగం కలిగిస్తుంది. కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఈ అలవాట్లుంటే పడుకోవటానికి 3 గంటల ముందే ఆపేయాలండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను వినేయండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ పవర్. సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చడం వల్ల దంత, ఇంకా ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్లు వంటి రకరకాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి కదండి. కానీ చాలా మంది పెద్దగా పట్టించుకోనిది నోట్లో సూక్ష్మక్రిముల గురించి. మన నోట్లో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. ఇవన్నీ నోటిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడటం, హానికర సూక్ష్మక్రిముల నుంచి కాపాడుతూ ఉంటాయి. పొగ మూలంగా వీటి వాతావరణం దెబ్బతింటుందండి. చిగుళ్ల జబ్బులకు దారితీసే పార్ఫైరోమోనాస్, జింజిలవిస్ వంటి చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. నోట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను పొగ తగ్గిస్తుందండి. పొగ అలవాటుతో లాలాజలంలో ఆమ్ల గుణం తగ్గటం వల్ల నోట్లో బ్యాక్టీరియా సమతుల్యతను ఇంకా క్షీణిస్తూ ఉంటుంది, చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. ఇది నోట్లో శుభ్రత, ఆరోగ్యమే కాకుండా గుండె, ఇంకా ఊపిరితిత్తుల జబ్బులు వంటి ఇతరితర సమస్యలను కూడా నివారించడానికి తోడ్పడుతుందండి. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫైబ్రోమయాల్జియా సమస్య తీవ్రమైన నిస్సత్వ నొప్పులతో దీర్ఘకాలంగా వేధిస్తూ ఉంటుంది కదండి. దీనికి సంబంధించిన ఒక కొత్త విషయం బయటపడింది. పేగు సూక్ష్మక్రిములకు ఇంకా ఫైబ్రోమయాల్జియాకు సంబంధం ఉన్నట్లు రుజువైంది. ఆరోగ్యవంతుల పేగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను నొప్పులతో బాధపడుతున్న వారికి మార్పిడి చేసినప్పుడు నొప్పి తగ్గుముఖం పడుతున్నట్లు ఇజ్రాయెల్, ఇంకా కెనడా పరిశోధకులు అధ్యయనంలో బయటపెట్టడమే దీనికి నిదర్శనం. దీర్ఘకాలిక నొప్పి నియంత్రణలో పేగు బ్యాక్టీరియా ప్రభావం చూపుతున్నట్లు ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాలు, మనుషులపై చేసిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2% నుంచి 4% మంది ఫైబ్రోమయాల్జియాతో బాధపడుతున్నారని అంచనా. దీని బారిన పడ్డ వారిలో పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులు చాలా భిన్నంగా ఉన్నట్లు 2019లో నిర్వహించిన అధ్యయనంలో బయటపడిందండి. దీని ఆధారంగానే పరిశోధకులు ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేసి మంచి ఫలితాలను రాబడుతున్నారు. ఇవండి ఈ రోజు మనం ఆయుష్మాన్ భావాలు తెలుసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తో ఇంకొన్ని హెల్త్ టాపిక్స్ తో మీ ముందుంటాను. ఆఫ్టర్ లైన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే ప్రణీత.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4. కత్తెర తెగులు పురుగులను నిర్మూలించే సహజ పద్ధతి. కత్తెర తెగులు పురుగులు మొక్కల, ముఖ్యంగా మొక్కజొన్న ఆకులను తిని జీవిస్తాయి. మొక్కజొన్న ఆకులకి వాస్తవంగా జరిగిన దానికన్నా నష్టం ఎక్కువగా తోస్తుంది. మొక్క పెరిగే కొద్దీ అది ఆ నష్టాన్ని చాలా వరకు భర్తీ చేసుకుంటుంది. కండలికి నష్టం జరగడం తక్కువే కానీ అది తీవ్రంగానూ ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం చేయడానికి ముందే కత్తెర తెగులు పురుగులు చాలా వరకు నశిస్తాయి. రైతులకి చీమలు, కందిరీగలు, లేడీబర్డ్, కుమ్మరి పురుగు వంటి నేస్తాలెన్నో ఉన్నాయి. మొక్కజొన్న పంట మీది కత్తెర తెగులు పురుగులని చాలా వరకు అవే తినేస్తాయి. కానీ రసాయనిక కీటకనాశనులను స్ప్రే చేస్తే ఈ నేస్తాలు కూడా చనిపోతాయి. కత్తెర తెగులు పురుగు చిమ్మెటలు చాలా దూరాలకి ఎగిరిపోయి ఎన్నో గుడ్లు పెడతాయి. అవే కత్తెర తెగులు పురుగులవుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న ఆకు మొదళ్లలో దాగి ఉంటాయి. కీటకనాశనులు అక్కడికి చేరలేవు, కాని రైతుల నేస్తాలు చేరగలవు. కాబట్టి రైతు నేస్తాలని చంపితే కత్తెర తెగులు పురుగులు బతికిపోతాయి.
1: మేం రసాయనాల్ని స్ప్రే చేశాం, కానీ గొంగళి పురుగులు చావలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కొంతమంది అమ్మో, రసాయనాలు చల్లినా ఈ పురుగులు చావటం లేదంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి అన్నారు. అప్పటికే 3 సార్లు స్ప్రే చేశాను, అయినా అవి చావలేదు. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
0: కత్తెర తెగులు పురుగులని సహజంగా చంపే పద్ధతి నేర్చుకుందాం. కాని ముందు ఎంబూ కౌంటీ కెన్యాకి చెందిన శిక్షితుడైన ఒక స్కౌట్ ద్వారా కత్తెర తెగులు పురుగులని ఎలా గుర్తించాలో నేర్చుకుందాం.
1: కత్తెర తెగులు పురుగులు బాల్య దశలో చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెరుగుతున్నప్పుడు వాటి రంగు మారి శరీరం పెరిగి వాటి తలల మీద తిరగేసిన వై ఆకారం, చదరంలా రూపొందే చుక్కలు కనిపిస్తాయి. బాల్య దశలో పురుగులు చిన్నవిగా ఉంటాయి, కాబట్టి అవి కనిపించవు.
0: కత్తెర తెగులు పురుగు ఎదిగి చిమ్మటగా మారుతుంది. అది రాత్రుల్లో బాగా చురుకుగా ఉంటుంది. పక్షులు, గబ్బిలాలు, సాలెపురుగులు, అనేకమైన ఇతర పురుగులతో పాటు చిమ్మెటలను కూడా తింటాయి. రైతుల క్షేత్ర పాఠశాలల్లో సభ్యులు తమ పొలాల్లోని ప్రయోజనకారకాలైన కీటకాలని గుర్తించే శిక్షణ పొందుతారు. కొన్ని కుమ్మరి పురుగులు, ఇయర్విగులు కత్తెర తెగులు గ్రుడ్లని, చిన్న పురుగులని తింటాయి. ఇయర్విగులు మొక్కజొన్న పొత్తుల్లో దాక్కుంటాయి. పొత్తులని, ఎండుటాకులని పొలంలో వదిలితే ఇయర్విగులు వాటికి ఆకర్షితమవుతాయి. లేడీబర్డ్ కుమ్మరి పురుగులు గ్రుడ్లని, కత్తెర తెగులు పురుగు పిల్లలని తినేస్తాయి. చాలా మందికి గుండ్రంగా పెరిగి పెద్దవైన లేడీబర్డ్ కుమ్మరి పురుగుల గురించి తెలుసు, కానీ వాటి తొలి దశల గురించి తెలియదు. పొడవుగా, నల్లగా పాకే ఈ పురుగులు నిజానికి లేడీబర్డ్ కుమ్మరి పురుగులే. ఇవే పెద్దవై లేడీబర్డ్ కుమ్మరి పురుగులవుతాయి. మీ పొలం చుట్టూ చెట్లు, పొదలు, గడ్డిపూల మొక్కలు ఉంటే రైతుల నేస్తాలకి ఆహారము, నివాసము సమకూర్చిన వాళ్లవుతారు. ఈ పాటికి మీ మొక్కజొన్న పంట ఎదగడం మొదలవుతుంది. ఈ మంచి పురుగులు మీ పొలాల్లోకి చేరి కత్తెర తెగులు పురుగులని, ఇతర కీటకాలని అదుపు చేయడంలో దోహదపడతాయి. ముఖ్యంగా చీమలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటాయి, కాబట్టి బాగా పనికొస్తాయి. కత్తెర తెగులు పురుగులు ఆకు మొదళ్లలో దాక్కున్నప్పటికీ ఇవి వాటిని వెతికి వేటాడి చంపుతాయి. ఎంబూ కౌంటీకి చెందిన సృజనాత్మక రైతు జాన్ ఫుండి తన మొక్కజొన్న పొలంలోకి చీమలను ఎలా ఆకర్షిస్తాడో ఆయన మాటల్లోనే విందాం.
2: మా అమ్మ మొక్కజొన్నలని ఎండబెడుతున్నప్పుడు వాటిలోని గొంగళి పురుగులని చీమలు తినడాన్ని గమనించాను. అలాగే నెయ్యి దొరికితే తినేవి. వాటికి నెయ్యి అంటే ఇష్టమని, దాన్ని మొక్కజొన్న మొక్కలకి పూస్తే దాన్ని తినడానికి వచ్చే చీమలు గొంగళి పురుగులను కూడా తింటాయి అని గ్రహించాను. మొక్కజొన్న మోకాలు ఎత్తుకు పెరిగి పూతబట్టబోతున్నప్పుడు నెయ్యి పూస్తాను. ప్రతి మొక్కకి వేళతో అద్దుతాను. చీమలు ఉన్న మొక్కలకి పూయక్కర్లేదు, అవి ఎలాగూ పట్టేయి కాబట్టి.
0: మొదట కాండం మొదట్లో నెయ్యి అద్దుతాడు జాన్. కంకులు పెరుగుతున్నప్పుడు కాండం మీద 1 మీటర్ ఎత్తు వరకు పూస్తాడు. మనుషుల్లాగానే కత్తెర తెగులు పురుగులకి కూడా జబ్బు చేస్తుంది. పొలంలో బూజు వలన చనిపోయిన పురుగులు మీకు కనిపిస్తాయి. బూజు ముదిరాక పురుగులు గట్టిపడి తెలుపు లేత ఆకుపచ్చ రంగుల్లోకి మారి చనిపోతాయి. అయితే కత్తెర తెగులు పురుగులు అన్నిటినీ రైతు నేస్తాలు చంపలేవు, కాబట్టి మీ పొలాన్ని 2 వారాలకొకసారి పరిశీలించండి. కత్తెర తెగులు పురుగులని, వాటి గుడ్ల సముదాయాలని చేతులతో నలిపేయండి. మొక్కలకి మొదట్లో తెగుళ్లు సోకగలవు, కాబట్టి కనీసం 6 వారాల వరకు అలా చెయ్యండి.
1: మా ఇంటి దగ్గర పొలంలో కత్తెర తెగులు పురుగుల్ని స్వయంగా చేత్తో ఏరేసిన తర్వాత చక్కటి దిగుబడి వచ్చి నేను పట్టించుకోని

0: ఇతర పొలాల్లో అసలు దిగుబడే రానప్పుడు నాకు దాని విలువ తెలిసింది. మా బృందంలో దీని గురించి ఒకళ్ళకొకళ్ళం నేర్పుకుంటాం. పాటించిన వాళ్ల దగ్గర ఆహారాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా ఇలా చేయటానికి మొగ్గు చూపుతున్నారు.
1: కొందరు రైతులు స్థానికంగా ఉచితంగా దొరికే మొక్కలని వాడతారు. ఆరోన్ న్యాగి అర హెక్టేర్ మొక్కజొన్న పొలంలో చల్లడానికి స్థానికంగా ఒక ద్రవాన్ని తయారు చేసే పద్ధతిని చెప్తున్నారు. గుప్పెడు అడవి బంతిపూల కొమ్మలని, గుప్పెడు టెఫ్రోసియా మొలకలని, కొన్ని ఎలోవెరా ఆకులని, గుప్పెడు పండుమిరపకాయలని తీసుకోండి.
2: ఎలోవెరా చాలా ఘాటు కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బంతిపూల వాసన చిమ్మటలకి నచ్చదు. ఇక మిరపకాయల చేదు ఈ మిశ్రమానికి మరింత బలాన్నిస్తుంది.
1: ఒక శుభ్రమైన సంచి మీద వీటన్నిటినీ తరిగి ఆ ముక్కలని 6 లీటర్ల నీళ్లలో కలపాలి. అరగంటసేపు ఆ నీళ్లని ఉడకబెట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న పొట్లంతో ముక్కు పొడి కలిపి 5 నిమిషాల పాటు కలియదీప్పాలి. స్ప్రేయర్ నాజిల్కి అడ్డుపడగల బెడ్డలన్నీ తొలగిపోయేంత వరకు మిశ్రమాన్ని వడగట్టాలి. మిశ్రమంతో ఒక 5 లీటర్ల జాడీ నింపి మూత కట్టి నీడలో ఉంచాలి. మరుసటి రోజు అది ఉబ్బినట్లు కనిపిస్తే పులవడం మొదలైందని అర్థం. మూతకి చిన్న చిల్లు పొడిస్తే లోపలి వాయువు బయటికి వెళ్లిపోతుంది. దాన్ని ఒక వారం పాటు అలా పులవనివ్వాలి. ఇప్పుడది స్ప్రే చేయడానికి సిద్ధమైంది. కాని అది చాలా ఘాటు కాబట్టి మీరు దాన్ని పలచగా చెయ్యాలి. లీటర్ మిశ్రమాన్ని 20 లీటర్ల నీళ్లలో కలపాలి. అందులో ఆరోన్ చిన్న పొట్లంతో వాషింగ్ పౌడర్ కూడా కలుపుతాడు. స్ప్రే మీ చర్మాన్ని మండించగలదు గనుక పొడవైన ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలి. స్థానికంగా దొరికే మొక్కలతో కూడా మీరు మీ మిశ్రమాన్ని తయారు చేసి అవి పనిచేస్తాయేమో చూడవచ్చు. పాతకాలంలో రైతులు గొంగళి పురుగులని అరికట్టడానికి వాడిన పద్ధతిని కొద్దిగా మార్చి నెఫా త్యాగి బూడిద ముక్కు పొడి కలిపాడు. 2 చిన్న పొట్లాల ముక్కు పొడిని ఒక మూటెడు బూడిదలో కలిపి ఆ తర్వాత దానికి 1/4 మూటెడు ఇసుక కలిపాడు. నెఫాట్ ఆ మిశ్రమాన్ని ఒక చిన్న డబ్బాతో దెబ్బతిన్న ఆకుల మొదళ్లలో కొద్ది కొద్దిగా చల్లాడు.
2: చాలామంది రసాయనాలు చల్లారు కానీ అవి పనిచేయటం లేదు. కత్తెర తెగులు పురుగులు నశించలేదు కాబట్టి నేను పొగాకు, బూడిద, ఇసుక వాడడానికి నిర్ణయించుకున్నాను. ఈ పురుగులు దాగి ఉండే ఆకుల మొదళ్లలోకి చేరడానికి ఇసుక తోడ్పడుతుంది. దీన్ని చల్లిన చోట పంట బానే ఉంది, కానీ చల్లని చోట దెబ్బతిన్నది.
3: కడితే

మనం నేర్చుకున్నదేమిటి? కత్తెర తెగులు పురుగులు చేసే హాని ఉన్నదానికన్నా ఎక్కువగా అనిపిస్తుంది. పక్షులు, సాలెపురుగులు, కొన్ని కుమ్మరి పురుగులు, చీమలు, కందిరీగలు, జబ్బులు కత్తెర తెగులు పురుగులని చంపి అవి చేసే హానిని చాలా వరకు అరికట్టగలవు. మొక్కజొన్న మొక్కల కాండాలకి నెయ్యి పూస్తే చీమలు పట్టి ఆకుల్లో దాగిన కత్తెర తెగులు పురుగులని హతమారుస్తాయి. మీ పొలానికి చుట్టుపక్కల్లో చెట్లు పొదలని పెరగనిస్తే రైతు నేస్తాలు వాటిలో పెరుగుతూ తింటూ ఉండవచ్చు. రసాయనిక కీటక నాశనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లవద్దు. అవి రైతు నేస్తాలని చంపేస్తాయి. కాబట్టి మీ పొలంలో కత్తెర తెగులు పురుగులు ఎక్కువ కావచ్చు. మొదటి 6 వారాల్లో మీ పొలాన్ని వారానికి కనీసం 2 సార్లు పరిశీలించి గుడ్ల సముదాయాలని, కత్తెర తెగులు పురుగులని నాశనం చెయ్యండి. పురుగు పట్టిన మొక్కల మీద ఉడకబెట్టిన మిశ్రమాన్ని చల్లండి. లేకపోతే బూడిద, ఇసుక, ముక్కు పొడి కలిసిన మిశ్రమాన్ని పురుగు పట్టిన ఆకుల మొదళ్లలో చల్లండి. పొలం మీద రైతు నేస్తాలని, స్థానిక మొక్కలని వాడితే కత్తెర తెగులు పురుగులని అదుపు చేసి మీకు చక్కటి ఆరోగ్యవంతమైన దిగుబడిని ప్రకృతే మీకు బహుమతిగా ఇస్తుంది.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జే

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా.

టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ ఫ్రెండ్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన రెడ్డి విష్ణు 90.4. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందామా? పదార్థాల జననం మనందరికీ తెలిసినదే. ఇక పరమాణు గర్భంలో పొదగబడిన ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వాటి చుట్టూ వివిధ కక్షల్లో తిరిగే ఎలక్ట్రాన్లు బట్టి రకరకాల మూలకాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ ఉంటే అది హైడ్రోజన్ పరమాణు అవుతుంది. ఇక రెండు ప్రోటాన్లు, రెండు ఎలక్ట్రాన్లు ఉంటే అది హీలియం పరమాణు అవుతుంది. అదే విధంగా 8 ఎలక్ట్రాన్లు, 8 ప్రోటాన్లు ఉంటే అది ఆక్సిజన్ పరమాణువుగా రూపుదిద్దుకుంటోంది. అవునా? ఇలా ఏర్పడ్డ మూలకాల పరమాణువు తిరిగి వివిధ మూలకాల పరమాణువులతో కలిసి రకరకాల పదార్థాలుగా రూపుదిద్దుకున్నాయి. అసలు ఈ మూలకాల పరమాణువులు ఎందుకు కలిసి ఉంటాయి అని ప్రశ్నించుకుంటే, ఇదిగో అందుకోసమే కలిసి ఉంటే కలదు సుఖ అంటారు. అది కూడా స్థిరత్వం కోసమే. మరి ఒక మూలకం మరొక మూలకంతో కలిసి ఉంటుంది. స్థిరత్వం లేని ఒక మూలకం స్థిరత్వం లేని మరొక మూలకంతో కలియడం వల్ల ఈ రెండు మూలకాలు కలిసి ఒక పదార్థంగా మారి ఆ రూపంలో స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి స్థిరత్వం ఉన్న ఏ రెండు మూలకాలు కలిసి కొత్త పదార్థ రూపాన్ని ధరించవన్నమాట. అలాగే ఒక స్థిరత్వం గల మూలకంతో మరొక స్థిరత్వం లేని మూలకం కూడా కలిసి ఒకే బంధంలో పాల్గొనవు. ఉదాహరణకు మనకు బాగా తెలిసిన సంయోగ పదార్థం నీరు. ఇక నీటి యొక్క సాంకేతిక నామం H2O కదా. అంటే రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు సంయోగం చెంది ఒక నీటి అణువు అంటే మాలిక్యూల్ గా ఏర్పడుతుంది. ఇక హైడ్రోజన్ లో పరమాణు గర్భం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. కానీ దీని కక్షలో రెండు ఎలక్ట్రాన్లు తిరిగితే గాని దీనికి స్థిరత్వం అనేది రాదు. అలాగే ఆక్సిజన్ పరమాణు గర్భం చుట్టూ 8 ఎలక్ట్రాన్లు రెండు కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక మొదటి కక్షలో 2, రెండవ కక్షలో 6 తిరుగుతూ ఉంటాయి. అయితే రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటేనే గాని దానికి స్థిరత్వం రాదు. ఇప్పుడు ఆలోచించండి, ఈ రెండింటికి ఒకరి అవసరం మరొకరికి ఉంది కదా. అలాగే ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్లు ఒకరి అవసరాల కోసం ఒకరు కలిసి నీరుగా మార్పు చెంది స్థిరంగా ఏర్పడతాయి. ఇక ఒక ఆక్సిజన్ పరమాణువు రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి నీటి అణువుగా ఏర్పడుతుంది. అలాగే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు, దీని సాంకేతిక నామం NaCl. ఒక సోడియం పరమాణువులో 11 ఎలక్ట్రాన్లు ఉండి 3 కక్షల్లో తిరుగుతుంటాయి. ఇందులో ఆఖరి కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అందువల్ల అది అస్థిరతను కలిగి ఉంటుంది. అలాగే క్లోరిన్ పరమాణువులో 17 ఎలక్ట్రాన్లు 3 వరుసల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక దాని ఆఖరి కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉండి అది అస్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక వీటిలో సోడియంకు స్థిరత్వం కావాలంటే దాని బాహ్య కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు చేరాలి. అంటే అది

7 ఎలక్ట్రాన్లు ఎవ్వరి నుంచైనా తెచ్చుకోవాలి. అలాగే క్లోరిన్ బాహ్య కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ చేరితే దానికి స్థిరత్వం కలుగుతుంది. ఇప్పుడు ఈ రెండు మూలకాలు పక్క పక్కకు వచ్చాయనుకోండి. క్లోరిన్ సోడియం బాహ్య కర్పరంలోని ఒక ఎలక్ట్రాన్ను తన బాహ్య కర్పరంలోనికి లాక్కు తెచ్చుకుని స్థిరత్వాన్ని తెచ్చుకుంటుంది. మరి సోడియం తన స్థిరత్వానికి పెద్ద శనిగా దాపురించిన ఆ ఒక్క ఎలక్ట్రాన్ను వదిలించుకుని తన రెండవ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉండడంతో అది స్థిరత్వాన్ని తెచ్చుకుంటుంది. ఇక ఈ రెండు కలిసి అంటే సోడియం ప్లస్ క్లోరైడ్, ఈ సోడియం క్లోరైడ్ అనేవి కలిసి సోడియం క్లోరైడ్గా మారి అవి స్థిరత్వాన్ని తెచ్చుకుంటాయి. ఇక హీలియం, నియాన్, క్రిప్టాన్ లాంటి కొన్ని మూలకాల్లోని ఎలక్ట్రాన్లు వాటి బాహ్య కర్పరాల్లో స్థిరత్వానికి సరిపోను ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. కనుక అవి ఎలాంటి ఇతర మూలకాలతో ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకోలేవు. ఉదాహరణకు హీలియం పరమాణువులోని 2 ఎలక్ట్రాన్లు ఒకే కర్పరంలో ఉండి దానికి స్థిరత్వాన్ని చేకూర్చి పెడతాయి. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని బట్టి ఏ మూలకంతో కలవటం వల్ల ఆ రెండింటికి స్థిరత్వం వస్తుందో ఆ మూలకాలే కలుస్తాయి, అవునా? ఇక అలా మూలకాలు కలవగా ఏర్పడ్డవే నేడు మనకు కనిపిస్తున్న అసంఖ్యాకమైన పదార్థాలు. ఇక కోట్ల విలువ కలిగిన ఏ సంఖ్యలైనా అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా అని అంకెలతో ఎలా ఏర్పడ్డాయో, ఇక 1000 పేజీల ఆంగ్ల ఉద్గ్రంథంలో వాక్యాలన్నీ వాక్యాలన్నీ 26 అక్షరాలతోనే ఎలా ఏర్పడ్డాయో, అలాగే విశ్వంలోని పదార్థాలన్నీ ఈ 92 అంటే ప్రకృతిలో దొరికే మూలకాలు ఈ 92ంటితోనే మూలకాలనేవి ఏర్పడ్డాయి. ఈ సంయోగ పదార్థాలు 1, 2 మూలకాలే కాదు, 2 అంతకంటే ఎక్కువగా ఎన్నైనా మూలకాలు కలిసి ఏర్పడవచ్చు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పదార్థాలు మూల పదార్థాలని, సంయోగ పదార్థాలని రెండు రకాలు. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఆక్సిజన్, హైడ్రోజన్, బంగారం, యురేనియం ఇలా మొదలైనవి మూల పదార్థాలని కూడా మనం చదివాం, అవునా? అయితే నీరు, ఉప్పు, బొగ్గు పులుసు వాయువు, చక్కెర, మార్ఫిన్, ప్రోటీన్, ఈథేల్ ఆల్కహాల్, వీటిలో నీరు 2 మూలకాలతో ఏర్పడితే మార్ఫిన్ లోంచి లభ్యమయ్యే మార్ఫిన్, అంటే ఇది నల్ల మందులోంచి లభ్యమయ్యే తలనొప్పి మందు. ఇది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ల సంయోగంతో ఏర్పడింది. ఇక లోహాల గురించి తెలుసుకుందాం. ఈ పదార్థాలు ప్రకృతిలో ముఖ్యంగా 3 స్థితుల్లో లభిస్తూ ఉంటాయి. అవేంటంటే ఘన, ద్రవ, వాయు స్థితులు. ఏ పదార్థమైనా సరే తప్పక ఈ 3 రూపాల్లోనూ ఉంటుంది. అయితే కొన్ని పదార్థాలు సాధారణ పరిస్థితుల్లో వాయు రూపంలో ఉంటాయి, మరికొన్ని ద్రవ స్థితిలో, ఇంకొన్ని ఘన స్థితిలో ఉంటాయి. ఈ లోహాలు అనేక పదార్థాలతో కలిసి మిశ్రమంగా మనకు లభ్యమవుతూ ఉంటాయి. విడిగా అంత ఎక్కువగా లభ్యం కావు. ఇక మిశ్రమాన్ని వేడి చేసి కరిగించి శుద్ధ లోహాలుగా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన శుద్ధ లోహాలు 2 అంతకంటే ఎక్కువ మిశ్రమం చేసి మిశ్రమ లోహాలను తయారు చేస్తున్నారు.

అవునా? అయితే అన్ని లోహాలు మిశ్రమం చెందావు. ఇంకా అలోహాల గురించి తెలుసుకుందాం. మూలకాల్లో రెండవ రకం అలోహాలు, అంటే ఆక్సిజన్, హైడ్రోజన్, భాస్వరం, కార్బన్, గంధకం మొదలైనవి అలోహాలన్నమాట. ఇక లోహ లక్షణం బాగా ఎక్కువగా ఉన్న ఒక మూల పదార్థం అలోహ లక్షణం బాగా ఎక్కువగా ఉన్న మరొక మూల పదార్థంతో సంయోగం చెందడం వల్ల ఈ లవణాలు అంటే సాల్ట్స్ అనేవి ఏర్పడతాయి. అలాగే ఈ లోహ అలోహ ధర్మాలు ఎక్కువ తక్కువల్ని బట్టి వివిధ రకాల పదార్థాలు అనేవి ఈ ప్రకృతిలో ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ లోహాలు అలోహాలు ఇవన్నీ కూడా నిర్జీవాలే. ఇక్కడ ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అదేంటి, నిర్జీవాలంటే చలనం లేనివని కదా అంటారు. కానీ వాటిలో భౌతిక పరమైన చలనం లేనప్పటికీ అంతర్గతంగా విపరీతమైన చలనం సెకనుకు కొన్ని లక్షల సార్లు ధనావేశ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ చలనం జీవ పదార్థంలో బాహ్యంగా అంతర్గతంగా కూడా ఉంటుంది. ఈ ఒక్క ధర్మమే జీవ నిర్జీవాలను వేరు చేసే లక్ష్మణ రేఖ కాదు, ఈ రెండింటిని వేరు చేసే ధర్మం ఏదో ఒకటి ఉంటుంది, అదే చైతన్యం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మూడు అడుగులు వెనక్కి వేసి ఆ తరువాత ఒక్క అడుగు ముందుకు వేద్దాం. ఇప్పటికి మనకు తెలిసిందేంటంటే ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల సంఖ్య నిర్మాణాన్ని బట్టి రకరకాల మూలకాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. రెండవది, ఈ మూలకాలు కొన్ని వాటి స్థిరత్వం కోసం కలిసి సంయోగ పదార్థాలుగా రూపుదాల్చాయి. ఇంకా మూడోది ఏంటంటారా, ఈ సంయోగ పదార్థాలన్నీ ద్రవ, ఘన, వాయు స్థితుల్లో ఉంటూ ఆమ్ల, క్షార, లవణ ధర్మాలను కలిగి ఉంటాయి. ఎలుపు తెలుపు రంగులు కలిపితే నారింజ రంగు వస్తుంది, అలాగే ఆకుపచ్చ ఎరుపు రంగులు కలిపితే గోధుమ వర్ణం వస్తుంది. అదేవిధంగా రకరకాల మూలకాలు కలియడం వల్ల కొత్త కొత్త సంయోగ పదార్థాలు అనేవి ఉద్భవించాయి. అయితే ఈ మూలకాలు సంయోగం చెందే క్రమంలో ఒక వినూత్నమైన సృష్టి కార్యం జరిగింది, అది ఒక నూతన పదార్థం అనేది జన్మించిందన్నమాట. ఈ పదార్థానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటారా, తనలాంటి పదార్థాన్ని తాను తిరిగి సృష్టించుకోవడం. ఇంకా ఇతర మూల పదార్థాలను తనలోనికి తీసుకుని వాటితో తన ఆకారాన్ని, తనలాంటి కొత్త పదార్థాన్ని సృష్టించుకోవడం, ఇంకా కొన్నాళ్లకు నశించడం, ఇదే ఆ నూతన సంయోగ పదార్థానికి వచ్చిన వినూత్న లక్షణాలు. అదే జీవ పదార్థం అవుతుంది. ఇక సంయోగ నిర్జీవ పదార్థాల నుండి ఈ జీవ పదార్థం ఉద్భవించి సుమారు 350 కోట్ల సంవత్సరాలు కాస్తోంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఇప్పుడు జీవ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఇది 350 కోట్ల సంవత్సరాల నాటి కథ. నాటికి భూమి మీద సముద్రాలు అవతరించి 50 కోట్ల సంవత్సరాలు కావస్తోంది. అయితే ఈ దీర్ఘకాలంలో సముద్రాలు మునిపటి కంటే వేడిని కొంత పోగొట్టుకుంటున్నాయి. అయినా వెచ్చని నీరే సముద్రాల్లో ఆవహించి ఉంది. అయితే ఈ ఉష్ణ సాగరాల గర్భంలోంచి అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవుతుండేవి. ఇక ఆ సమయంలో ఆ పర్వతం లావా నుండి కార్బన్ బయటకొచ్చింది. ఇక జీవ ఆవిర్భావానికి కారకాలైన అంశంలో ఈ కార్బన్ ప్రధానమైనది. ఇక్కడ మరొక అంశం, అదేంటంటే ఆనాటి వాతావరణంలో ఉన్న మీథేన్, అమోనియా, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, భాస్వరం లాంటి పదార్థాలు ఎడతెరిపిలేని వర్షాలకు నీటిలో కరిగి వీటి సమ్మేళనంతో ఒక సంయోగ పదార్థం ఏర్పడి నదుల నీటితో సాగి సాగి చివరకు సాగరాలకు చేరుకునేది. ఇక్కడ మరొక అంశం కూడా ఉంది తెలుసుకోవాల్సింది. ఇక అదేంటంటే తొలినాటి భూ వాతావరణంలో ఆక్సిజన్ వాయువు ప్రత్యేకంగా లేకపోవడం వల్ల సూర్యకాంతితో పాటు అది ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు భూమిపైకి వచ్చిపడేవి. మరి వీటి శక్తికి

నిర్జీవ సేంద్రియ పదార్థంతో కదలికలు ఏర్పడ్డాయి. ఇక ఈ నిర్జీవ సేంద్రియ పదార్థాలు అగ్నిపర్వతాల నుండి బయలుదేరి కార్బన్తో చేరి చెలిమి చేయడంతో ఆ పదార్థంలో కదలికలు ప్రారంభమై చైతన్యం అనేది జనించింది. గతకాల నాటి అన్ని మూలకాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం పరుగులు తీసింది. ఇక కార్బన్ నుండి జనించిన ఆ పదార్థం నీటితో చర్య జరిపి హైడ్రోకార్బన్లుగా అవతరించింది. ఇదే ప్రకృతిలో జనించిన కొత్త పదార్థం, అదే సేంద్రియ పదార్థం. ఇక దీన్నే ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటారు. అంటే కర్బన సహిత పదార్థము అన్నమాట. ఇక జీవ సంబంధంగా చూస్తే పదార్థాలు అనేవి రెండు రకాలుగా విభజించారు. ఒకటేంటి సేంద్రియ పదార్థం అంటే ఆర్గానిక్, రెండు నిస్సేంద్రియ పదార్థం అంటే ఇనార్గానిక్. విశ్వ సృష్టికి కర్బన రహిత పదార్థాలు ముడి పదార్థాలైతే, జీవ సృష్టికి కర్బన సహిత మూల పదార్థాలు ముడి పదార్థాలు అవుతాయి. ఇక ఈ సేంద్రియ పదార్థం క్రమంగా ఇంకా ఇతర మూలకాల్ని తనలో కలుపుకుని ఒక ఉన్నత దశకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టింది. తన మనుగడకు అవసరమైన శక్తిని జలం నుండి, ఇతర మూలకాల నుండి, సూర్యరశ్మి నుండి గ్రహించి బతుకు గడిపేది. ఇలా నిర్జీవ సేంద్రియ పదార్థం కొన్ని నిస్సేంద్రియ మూలకాలను కలుపుకుని కార్బన్ సహితమై కడకు జీవరూపంగా కన్ను తెరిచింది. ఇక పెరిగి పెరిగి జీవకణంగా మారి జీవన క్రియలను ప్రారంభించింది. ఇక సేంద్రియ సంయోగాల మూటే ఈ జీవుల దేహం అని రుజువుపరచుకోవడానికి ముందుగా కణ నిర్మాణం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. జీవకణం అంటే ఇది సైటోప్లాజంతో ఆవరించి ఉంటుంది. దీని చుట్టూ కణత్వచం అనే పొర ఆవహించి ఉంటుంది. ఈ సైటోప్లాజం బాహ్య భాగంలో పలుచగా, మధ్య భాగంలో చిక్కగా ఉండడంతో బాహ్య జీవద్రవ్యం, అంతర్జీవద్రవ్యం అనే రెండు రకాలుగా పిలువబడుతుంది. ఇక అంతర్జీవద్రవ్యంలో కేంద్రకం ఉంటుంది, అంటే న్యూక్లియస్ ఉంటుందన్నమాట. ఇది పరమాణువుల కేంద్రకం లాంటిది కాదు. దీని చుట్టూ ఆవరించి ఒక పొర ఉంటుంది. దీన్నే కేంద్రక త్వచం అని అంటారు. అయితే ఈ త్వచం రెండు పొరలతో ఏర్పడి ఉంటుంది. సైటోప్లాజంలో మైటోకాండ్రియా, గాల్జి, వాక్యూయల్స్, ప్లాస్టిడ్స్ లాంటి అనేక సూక్ష్మ నిర్మాణాలు ఉన్నప్పటికీ మైటోకాండ్రియాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ మైటోకాండ్రియాల్లోనే జీవి తీసుకున్న ఆహారం, ఆక్సిజన్లు కలిసి చర్య జరిగి మండి శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. జీవన చర్యలకు కావలసిన శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాలు కాబట్టి మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా పదార్థం గురించి, అసలు ఆ పదార్థం ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి కొన్ని విషయాలు విన్నారు కదా. మరికొన్ని అంశాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: Listeners, welcome to Adi Sangati. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్చే చాహ్నవి. లిసినర్స్, పర్యావరణానికి తమ వంతుగా మేలు చేయాలనుకున్నాయి కొన్ని విద్యా సంస్థలు. అందుకోసం కొన్ని నిర్ణయాలు తీసుకొని విద్యార్థులతో కలిసి ఆచరణలో పెడుతూ

పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ హితంగా ఈ సంస్థలు ఎలా అడుగు వేస్తున్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎందరో భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ విద్యా సంస్థ జీరో వేస్టేజ్ క్యాంపస్గా పేరు తెచ్చుకుంది. చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా 4 ఏళ్లలో దాదాపు 12 లక్షల రూపాయలు ఆదాయం అందుకుంది. ఆ డబ్బును విద్యార్థి సంక్షేమ నిధికి కేటాయించి పేద విద్యార్థులకు సహాయపడుతుంది. అలానే 4 ఏళ్ల క్రితం జీరో వేస్ట్ క్యాంపస్ పేరుతో ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. అందులో భాగంగా ఓ సంస్థతో ఒప్పందం చేసుకొని క్యాంపస్లోని ప్రయోగశాలల నుంచి వచ్చే చెత్తను రీసైక్లింగ్ చేయిస్తున్నారు అధికారులు. హాస్టల్లోని వంటగది వ్యర్థాలను ఎరువుగా మార్చి విక్రయిస్తోంది ప్రాజెక్ట్ బృందం. ఈ వేస్ట్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ విభాగం పనిచేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ పేపర్ వాడకం తగ్గించి డిజిటల్ రిపోర్ట్ను ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో పరీక్షలను డిజిటల్గా నిర్వహించడానికి ప్రణాళికలు కూడా వేస్తున్నాయి ఆర్ఆర్ఐ. నీటి వృధాను అరికట్టడంతో పాటు వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు మళ్లిస్తోంది. వర్షపు నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసి క్యాంపస్ అవసరాలకు వినియోగిస్తోంది. రకరకాల పక్షులను ఆకర్షించడానికి పండ్ల తోటలని వేశారు. శబ్దాలకి కాలుష్యానికి దూరంగా ఉండాలని వాహనాలను లోపలికి రాకుండా నిషేధించి బ్యాటరీ కార్లను వాడుతున్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలోనూ తమ వంతు కృషి చేస్తూ ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది ఆర్ఆర్ఐ బృందం. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిసనర్స్, వరంగల్ నెట్ లో సుమారు 30 దేశాలకు చెందిన 5,000 మంది చదువుకుంటున్నారు. ఆ క్యాంపస్ అడుగుపెట్టిన వారికి పచ్చని మొక్కలు, పక్షుల కిలకిలలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఎటువైపు చూసినా నడుచుకుంటూనో, సైకిల్ తొక్కుతూనో క్యాంపస్లోకి ప్రవేశించే విద్యార్థులు కనిపిస్తారు. మోటార్ సైకిళ్లు కానీ కార్లు కానీ అక్కడికి అనుమతి లేవు. 300 ఎకరాల్లో నిర్మించిన నిట్లో క్లాస్ రూమ్లు, క్యాంటీన్, హాస్టల్, లైబ్రరీ ఒక్కో దిక్కునుంటాయి. ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సైకిళ్లపైనే ఆధారపడాలి. నడవలేని, సైకిల్ తొక్కలేని వాళ్ళ కోసం బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా క్యాంపస్లో సౌర విద్యుత్తునే ఉపయోగిస్తున్నారు. 6 ఏళ్ల క్రితం తక్కువ స్థలంలోనే ఎక్కువ చెట్లు పెరిగేలా మియావాకి పద్ధతిలో 4 ఎకరాల్లో రకరకాల మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ మొక్కలు బాగా ఎదిగాక ఆ ప్రదేశం చిట్టడివిని తలపిస్తుంది. పలు జీవులకు ఆశ్రయం ఇస్తూ జీవన వైవిధ్యానికి పెద్ద పీట వేస్తుంది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నా బయటితో పోలిస్తే ఆ క్యాంపస్లో మాత్రం 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువే ఉంటుంది. అందుకే అది అలా నమోదు కావడం విశేషం. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881 6

0: 8823454.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని

0: गैस्ट्रो एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन डॉक्टर जी एन दिव्य तेजा सागिराजू MS OBG गायनिक एंड लैप्रोस्कोपिक सर्जन
1: डॉक्टर PDM स्वरूप MD जनरल मेडिसिन
0: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरो गायनेकोलॉजिस्ट डॉक्टर जी फणींद्र गिरिनाथ MD पीडियाट्रिक्स
1: डॉक्टर एस पूर्णचंद MD इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट इमरजेंसी क्रिटिकल केयर टीम
2: डॉक्टर पी प्रवीण MS ऑर्थोपेडिक्स डॉक्टर माचवरपु महेश MBBS DNB MS यूरो सर्जरी ब्रेन and spine surgeon Dr. N. Madhuri MBBS MS MCH surgical oncology FI MAS cancer surgeon
0: Vinayaka multi-speciality hospital JP Road Bhimavaram
3: After a beautiful song welcome back to Adi Sangati లిసనర్స్, మన దేశంలో AI కోర్సును అందించడానికి 2 ఏళ్ల క్రితం ఏర్పాటైంది యూనివర్సల్ AI యూనివర్సిటీ. మహారాష్ట్రలోని కర్జత్ దగ్గరున్న ఈ యూనివర్సిటీకి వెళ్తే అడవిలో నిర్మించారేమో అని అనిపిస్తుంది. దాదాపు 50 ఎకరాల్లో కేవలం 10% మాత్రమే క్యాంపస్ అవసరాలకు వినియోగిస్తూ మిగతా స్థలంలో మొక్కలు నాటారు. దాంతో ఇప్పుడు ఆ ప్రదేశం 10,000 చెట్లతో పచ్చగా కలకలలాడిపోతుంది. అలానే ఈ యూనివర్సిటీ భవన నిర్మాణానికి రీసైక్లింగ్ చేసిన మెటీరియల్ను, కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ముడి సరుకును వినియోగించడం విశేషం. గ్రౌండ్ ఫ్లోర్లో టైల్స్ వేయకుండా పచ్చగడ్డిని పెంచుతున్నారు. కారిడార్లో నడుస్తున్న, క్లాస్ రూమ్లో కూర్చున్నా సరే లాన్లో ఉన్న అనుభూతి కలుగుతుందట. ఇక గోడల స్థానంలో సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం వల్ల తరగతి గదుల్లోకి సహజంగా వెలుతురు రావడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా అవుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో పాటు చెత్తను రీసైక్లింగ్ చేయిస్తున్నారు. క్యాంపస్ లోపలికి ఈవీలను మాత్రమే అనుమతిస్తారు. వాహనాల కోసం విండ్ టర్బైన్తో నడిచే ఛార్జింగ్ స్టేషన్ను క్యాంపస్లోనే ఏర్పాటు చేశారట. ఓకే లిసనర్స్, ఇదండి ఈరోజు అదే సంగతి కార్యక్రమం. మరి తిరిగి ప్రసారమై అదే సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్
2: ఫోన్

0: 90.4
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అజయ్ గాయత్రిని అయితే వచ్చానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీ డయల్ చేసిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి. ఈలోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే లంచ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడు. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: ಚಂಡಿ ವಿಷ್ಣು ದಂತ ವೈದ್ಯಕಳ ಸಲಾ ವಿಷ್ಣುಪುರ್ ಭೀಮವರಂ.
1: ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಭೀಮವರಂ, ಅಂತರ್ಜಾತೀಯ ಸ್ಥಾಯಿ ಪ್ರಮಾಣಾಲತೋ అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
2: నేను చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా సూపర్ గా ఉన్నాను మేడం. ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా పాటలు వినుకుంటాం.
2: ఓకే అండి. మరి ఇవాళ మన టాపిక్ ఏంటో చెప్పేనా?
3: సౌందర్య గారి జయంతి అనుకుంటున్నా నేను.
2: అవునండి, చాలా బాగా చెప్పారు. మరి వారు నటించిన మూవీలో మీకు ఏదండి చాలా ఇష్టం?
3: వారు నటించిన మూవీలో పవిత్ర బంధం, పెదరాయుడు, అట్లా అన్నయ్య, ఇట్లా చాలా ఉన్నాయి మేడం. అంటే పవిత్ర బంధము మంచి గృహిణిగా, మహిళగా మంచి కార్య మంచిగా చూపించారు ఆ సినిమాలో.
2: అవునండి,
3: మంచి పేరు వచ్చింది మేడం ఆ సినిమాకు. ఆమెకు
2: అవునవును.
3: ఏమంటే
2: మన సినిమా ఎన్నిసార్లు చూసారండి మీరు
3: మేడం?
2: ఆ సినిమా మరి ఎన్నిసార్లు చూసుంటారు మీరు?
3: మామూలుగా హాల్లో 2 సార్లు చూసాం మేడం. టీవీలో వస్తున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మేడం.
2: అబ్బో, హాల్లో 2 సార్లు చూసారా? ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: ఈరోజు సౌందర్య గారి జయంతి సందర్భంగా ఆమెకి డెడికేట్ చేస్తూ పవిత్ర బంధ మూవీ నుంచి సుదాసి కరణే సుమంత్రి ఓ జే సుమాత శయనే సురంబ అపురూపమైన దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అనే పాట వినిపించండి మేడం.
2: తప్పకుండా అండి. మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆశ్వారి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: హరినాథ్ రెడ్డి గారు బాగున్నాండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. వర్షం ఏమైనా వచ్చిందా మేడం అక్కడ?
0: వర్షమా అండి, ఏం రాలేదండి, కాకపోతే చల్లగా ఉంది.
1: మేడం చల్లగా ఉంది. నిన్న సాయంత్రం కొద్దిగా పడింది మేడం.
0: అవునా అండి?
1: నిన్న సాయంత్రం పడింది మేడం, ఈరోజు ఏం లేదు, మళ్ళీ మాడమే మట్టనే ఉంది. మేడం మీకు, విష్ణు మేడం గారికి, విజయ మేడం గారికి మీకు ప్రత్యేకంగా నమస్కారాలతో మేడం. సౌందర్య జన్మదినంగా గుర్తుగా మేడం రాజేంద్రుడు గజేంద్రుడు మేడం సినిమా పేరు.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: నీలి వెన్నెల జాబిల్ అనే పాట ఉంటుంది మేడం.
0: తప్పకుండా అండి,
1: మీకోసం. మా
0: మరి మీరు అడిగినట్టే మీ ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు పాడు మేడం. నా పేరు బండార్ శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా అండి. మరి సౌందర్య గారి నటించిన మూవీలో మీకు ఏదండి చాలా ఇష్టం?
1: అన్నయ్య చిరంజీవి.
0: అవునా అండి, ఎన్నిసార్లు చూసారు?
1: 5 సార్లు చూసినాను మేడం.
0: అప్పుడు 5 సార్లు చూసారా?
1: బాగుంటది సినిమా అది, బాగా కామెడీగా.
0: చాలా బాగుంటది, నాకు కూడా బాగుంటుంది, చాలా ఇష్టం అండి. సరే మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఆ సినిమాలోనే గుస గుసలే గున్నా మా వీళ్ళు అనే పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి.
1: మా మిత్రుడు బండార్ తిమ్మర్తులు గుప్తా గారికి, నెల్లమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, బుచ్చి మస్తాన్ బాషా గారికి మేడం.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, శుభ సాయంత్రం గారు.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అది నాగర్ కర్నూలు జిల్లా. మేడం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాకాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నారు. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, బాగుంది. అందరూ మంచిగా ఉన్నాం మేడం. మీరు కూడా మంచిగా ఉంటాం మేడం.
0: ఓకే అండి.

0: మరి ఇవాళ సౌందర్య గారి జయంతి కదా?
1: అవును మేడం.
0: ఆవిడ నటించిన మూవీల్లో మీకు ఏదంటే చాలా ఇష్టం?
1: రాజా మేడం. రాజా
0: రాజా అంటే ఇష్టమా? అవునవును. మరి అది ఎన్నిసార్లు చూసారండి ఇంచుమించు?
1: అప్పుడు ఏదో ఒక రాగం పిలిచింది అన్నమాట మేడం.
0: ఆ పాట కావాలా అండి?
1: ఆ పాట కావాలి మేడం. మా మిత్రులు మేడం ముగ్గురు ఉండరు.
0: చెప్పండి.
1: మా ముగ్గురు కాయ చెప్తా. మా కర్నూలు, ముఖ్యంగా కర్నూలు బ్రహ్మయ్య గారి కాయి, మా ఉమ్మడి జిల్లా మామనగర్ నుంచి పుల్పాటి వెంకటేశ్వర గారికి, బాలాజీ గారికి, మరియు మా సతాపూర్ నుండి నాయశెట్టి గారికి మేడం. ముగ్గురు కాయి మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికాయపల్లి ఆర్ వెంకట సుబ్బయ్య మేడం.
0: అవునా అండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: టైలరింగ్ చేస్తున్నాను మేడం.
0: అవునా, మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం, సౌందర్య గారి జయంతి మేడం ఈరోజు.
0: అవునండి, మరి వారు నటించిన సినిమాలో మీకు ఏదంటే చాలా ఇష్టం?
1: వారు నటించిన సినిమాలు అన్ని బాగుంటాయి మేడం.
0: అవునా,
1: వారు నటించిన సినిమాలు రాజా, ఇంకా పవిత్ర, పవిత్ర బంధము.
0: అవునండి, మరి
1: నిన్నే ప్రేమిస్తా ఇవన్నీ బాగున్నాయి మేడం సినిమాలన్నీ.
0: అవునండి, ఆ సాంగ్ ఏ సాంగ్ లో, ఏ మూవీలో ఏ సాంగ్ కావాలండి మీకు ఈరోజు?
1: నిన్నే ప్రేమిస్తా నుంచి గుడి గంటలు మోగిన విధానం పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి,
1: నటించిన చిత్రం నుంచి ఆ పాట మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజ్నర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మా గాయత్రి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవర నుంచి అమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా కార్యక్రమం మొదటి నుంచి వింటున్నాను. సౌందర్య గారి పాటలన్నీ కూడా చాలా మీనులు విందుగా, మరి చాలా బాగుంటాయి.
0: అవునండి. మరి ఆవిడ నటించిన సినిమాల్లో ఏదంటే బాగా ఇష్టమండి మీకు?
1: అదే అదే, ఇప్పుడు నేను ఒక పాట అడుగుతున్నాను, ఆ పాట నీకు తెలిస్తే ఆ చిత్రం చూడొస్తారు. ఓ ప్రేమ, ఓ ప్రేమ అని ఉంటది వెంకటేష్ గారు, తెలుసు. అది ఇంతవరకు ఈ కార్యక్రమం వల్ల ఆ పాట వినిపించలేదు అనుకుంటున్నాను నేను.
0: మరి తప్పకుండా మీకోసం అయితే మేము ప్లే చేస్తాంగా.
1: చేస్తారమ్మా, మీరు చేస్తారు, నిజంగా చాలా సంతోషం. ఎంత హుషారుగా చెప్పావు అమ్మా ఈ పాట నేను అడుగుతుల్లోకి గాయత్రి. చాలా ఆనందంగా ఉంది గాయత్రి, మరి నిన్ను అభినందిస్తూ మరి ఈ పాటను కొంతమంది మిత్రులకి డెడికేట్ చేద్దాం. వారి పేరు చెప్తున్నారమ్మా గాయత్రి.
0: చెప్పండి.
1: బండారు తిమ్మత్తులు గుప్తా గారు, శాస్త్రీరావు గారు, మాణిక్యాలరావు గారు, బుల్లి జగన్నాథరావు మాస్టర్, మస్తాన్ భాషా గారు, బండారు శంకరయ్య గారు, అలాగే అనేక మంది మిత్రులు, పిన్ని బాబాయ్ గారు, మరియు ప్రత్యేకంగా విజయ ప్రసాద్ గారు, మా గాయత్రి, తర్వాత అమూల్య, అమూల్య తర్వాత అక్షయ, చాలా ముందు ఉన్నారమ్మ మన నందిని, సౌమ్య, మరి కొంతమంది పేర్లు ఇవాళ గుర్తురాలేదు, వీళ్ళందరికీ కూడా వినిపించమ్మా సరదాగా వింటారు.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి.

0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
2: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
3: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారండి?
2: నేను చాలా బాగున్నా అండి.
3: ఎప్పుడు బాగుండాలండి, చెప్పండి.
2: మరి ఇవాళ టాపిక్ విన్నారా మీరు?
3: వినలేదండి.
2: ఇవాళ సౌందర్య గారి జయంతి అండి. మరి వారు నటించిన మూవీలో మీకు ఏదంటే చాలా చాలా చాలా ఇష్టం?
3: మాకు ఆవిడ నటించిన సినిమాలో బాగా ఇష్టం రాజా అండి.
2: రాజా ఇష్టం అండి.
3: రాజా ఒకటి, అమ్మోరు ఒకటి అండి. అమ్మోరు వేరు, రాజా వేరు అనుకున్నా.
2: మరి రాజా ఎన్నిసార్లు చూసారండి మీరు ఇంచుమించు?
3: రాజా చాలా సార్లు చూసాను. థియేటర్ వస్తానే మామూలుగా మా టీవీలో వేయటం ఎక్కువ శాతం చూశానండి.
2: అవునా అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: అదే దాంట్లో పాటేనండి, రాజాలో పాటే.
2: రాజాలోంచి?
3: అదేనండి, మీతో మాత్రం అన్ని మర్చిపోతున్నాను.
2: అయ్యో,
3: ఇద్దరు వెంకటేష్ ఇద్దరు ఉంటాయి కదా, పౌరాలు లిగిస్తూ ఉంటాయి, ఇలా పౌరాలు లిగిస్తూ ఉంటాయి ఆ పాట, ఇలా అర్థం ఉంటుంది.
2: ఓకే అండి, ప్లే చేస్తాం.
3: ఆ పాట వేయండి. అంటే చిన్న చిన్న క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్తారండి.
2: ట్రై చేస్తా అండి, చెప్పండి.
3: ఏబిసిడీలు ఉంటాయి కదండి?
2: ఉంటాయండి.
3: ఏ నుంచి జడ్డు వరకు? ఏ నుంచి జడ్డు వరకు ఫస్ట్ ఉణుకుద్ది అండి. ఉనికి ఆకండి.
2: ఎస్ అండి. ఎస్
3: ఎస్ కాదండి, ఉణుకుద్ది అండి. అది చలికి చలేసేది, చల్లగా ఉండేది.
2: ఐస్ అండి, ఐస్.
3: కాదండి బాబు, చెప్పమంటారా?
2: చెప్పండి.
3: బియ్యండి.
2: ఓ, ఏసీకి మధ్యలో ఉంటుందా?
3: ఏసీకి మధ్యలో ఉంటది కదండి, చలికి వణుకుద్ది అండి.
2: అయ్యో, సరే అండి. అయితే మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం నుంచి. భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం గారు.
0: మరి ఏ సినిమా అంటే మీకు చాలా ఇష్టం?
1: ఇంట్లో వంటిల్లో ప్రియరాలు.
0: అవునా, ఎన్నిసార్లు చూసుంటారండి ఇంచుమించు మీరు?
1: సరదాగా ఉంటుంది సినిమా, బాగుంటుంది.
0: అవునండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: భలే బుల్లోడు.
0: భలే బుల్లోడువా?
1: ముద్దు ముద్దుగా సాంగ్ ఉంటుంది.
0: తప్పకుండా అండి.
1: మందార కిమతులు గుప్తా గారు, ఆలం పోలయ్య గారు, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు హాయ్ అండి.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఇవాళ మనం మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మన కాలేజ్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ విన్నాం కదా. మరి తిరిగి ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లాండ్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4, ఇదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆచే గాయత్రి. నమస్తే.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: గత 19వ శతాబ్దములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ,
1: ట్రస్టెడ్

0: ఫినిషింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: గుడ్ మార్నింగ్ అమెరికా. Also, good old fashioned summertime showers and thunderstorms moving
3: again. We're looking today at some heavy
4: Trump. Good morning.
5: Good morning.
3: How's that going for you?
4: Well, it's a mess.
3: Scraping your eyes.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు విన్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సఫర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటి వినే ముందు షార్ట్ బ్రేక్ అండ్ ల్యాండ్స్కేప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4 వినండి. మరి వింటూనే ఉండండి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి మన ముందుకి రాబోతున్న మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే అడిగా అడిగా ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి. నాని నివేదా థామస్, ఆది పినిశెట్టి లిటరోస్కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే గోపి సుందర్ అందించగా, శ్రద్ధ శ్రీరామ్ ఆలపించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే శ్రీజో గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిస్టర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు మన ముందుకి రాబోతున్న మన ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే లవ్ యూ జిందగీ ఫ్రమ్ ద మూవీ డియర్ జిందగీ. అలియా భట్ షారుఖ్ ఖాన్ లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే అమిత్ త్రివేది అందించగా జాస్లిన్ రాయల్ ఆల్పించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిరిక్స్ అయితే

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే ద లైఫ్ ఆఫ్ రామ్ ఫ్రమ్ ద మూవీ జాను. శర్మానంద్, సమంత, రూత్ ప్రభు లీడ్ రోల్స్ నడిచిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే గోవింద వసంత్ అందించగా, ప్రదీప్ కుమార్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి సంప్లీ చేసిపోతున్నాం. లిజనర్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీ ముందుకి రాబోతున్న హిందీ సాంగ్ అంటే అగర్ తుమ్ సాథ్ హో ఫ్రమ్ ద మూవీ తమాషా. రణవీర్ కపూర్, దీపికా పడుకోని లీడర్స్ నటించినాయి. ఇప్పుడు మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించగా అల్కా యాగ్నిక్, అర్జిత్ సింగ్ కలిపి అందించినాయి. సో ప్రతి సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ ఇచ్చినాయి. సాంగ్ చూపిస్తున్నాం, లెట్స్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: என்ன கேட்டானா?

0: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం.

0: సంబరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సో ఒక మంచి తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీ ముందుకు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే అనుమనువు ఫ్రమ్ ద మూవీ ఒమ్మిబుష్. శ్రీ విష్ణు లీడ్ రోల్ గా నటించిన ఈ మూవీకి మ్యూజిక్ అయితే సన్నీ ఎంఆర్ అందించగా, అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, మరి మీకోసం ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే సుబాన్ అల్లా ఫ్రమ్ ద మూవీ ఏ జవానీ హే దివానీ. రణబీర్ కపూర్, దీపికా పడుకోన్ ఈ లీడర్స్ నడిచినాయి. ఈ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా శ్రీ రమాచంద్ర గారు ఆల్పించిన ఈ జోపెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాభ్ భట్టాచార్య అందించారండి. మరి

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షరా.

0: స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీ ముందుకి రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే గురువారం మార్చి 1 ఫ్రమ్ ద మూవీ దూకుడు. మహేష్ బాబు, సమంత, రూత్ ప్రభు లీడ్ రోల్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, రాహుల్ నంబీర్ ఆల్పించిన ఈ సోపెట్ సాంగ్ లిరిక్స్ అయితే రామ్ జోగేష్ శాస్త్రి గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసిపోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.